ఏది పడితే అట్లా మాట్లాడేస్తారు అనమాట. ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు, యు మైట్ బి వండరింగ్ రైట్, అరే మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వినొచ్చు ఇది అని అంటే, జనాలు బేసికలీ మూడు రకాలు. ఒకడేమో వెంకటేశ్వర వైన్స్ వెళ్ళటోడు, రెండోడేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళటోడు, మూడోటోడేమో అటుగాకు నిట్టు కాకుండా మధ్య లోపల చౌరస్తాలో కూర్చొని ఛాయ్ తాగేటోడు, అంటే బేసికల్ నాలంటోడు. సో వీళ్ళందరికీ కేటర్ అయ్యేటట్టు కంటెంట్ వేసుకొని వచ్చాయన్ కంటెంట్ తీసుకొని వచ్చాడు, అండ్ మాట్లాడడం ఇస్ ది మెయిన్ ఇంటెంట్ అనమాట ఈ రాబోయే రెండు గంటలు. అంటే లెంత్ ఎక్కువ కాకుండా కొంచెం కట్ చేసుకుంటా కట్ చేసుకుంటూ మధ్య మధ్యలో పాటలు కూడా పాడా ప్లే చేస్తా. సో గైస్, మనం షో స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి పాట వినేసి వచ్చేద్దాం. నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది, ఈ పాట వినేసి వచ్చేసి మనం మాట్లాడుకుందాం.

అయితే హిమ్మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను రీసెంట్ గా ఒక పుస్తకం అక్కడక్కడ కొంచెం చదివి కొంచెం విని తెలుసుకున్న ఒక పుస్తకం గురించి మాట్లాడదామని అనుకుంటుండే. ఆ పుస్తకం ఎవరు రాశారు అని అంటే టీజేఎస్ జార్జ్ అని మలయాళం ఆర్ కేరళ బేస్డ్ ఆథర్. ఆయన ఎవరి గురించి రాశారు అని అంటే వన సుబ్బాయమ్మ అంటే సుబ్బలక్ష్మమ్మ. ఈమె అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు అరే సుబ్బలక్ష్మమ్మ గురించి ఈ సాయంత్రం ఎందుకు నాకు చెప్తున్నాను అనొచ్చు. బట్ ఆయన ఆ పర్స్పెక్టివ్ ఎంత బాగుంటది అని అంటే లిటరలీ మన జనరేషన్ అందరికి అంటే ఎస్పెషల్లీ తెలుగు వల్ల మనందరికీ ఆమె గురించి తెలియాలి ఆ ఉద్దేశంతో కంటెంట్ వేసుకుని వచ్చినానమాట. కొంచెం పాటలు ఎక్కువ వేద్దాం ఇవాళ, బట్ ఆ కంటెంట్ మొత్తం ఇట్లా మెల్లమెల్లగా పూసగొచ్చినట్టు చెప్దాం అనమాట.

లిటిల్ గా మా గ్రూప్ థీమ్ సాంగ్ అంటే ఈ వారం ఈ పాట ఏడవైనా ఇదే పాట పెట్టుకుని తిరుగుతాం అండి. అయ్యా అయిపోయినా ఇట్లా హాలిడేస్ అన్న అయిపోయి ఎవరిని ఇంట్లో కాడు పోయినట్టు ఎట్లుంటుందో మన రేడియో జాతర అయిపోయినాక అందరు ఖాళీ చేసినాక ఇట్లానే ఉండే ఫీలింగ్ అది పాయింట్.

ఒక మంచి పాట విన్నారు కదా ఏఆర్ రెహమాన్ గారిది. ఇప్పుడు మనం మన షోలోకి మెల్లగా వెళ్ళిపోదాం. అయితే టీజేఎస్ జార్జ్ గారు ఎట్లా రాశారు అంటే సుబ్బాయమ్మ లైఫ్ గురించి, ఐ మీన్ హౌ ఐ అండర్స్టూడ్ ఆర్ హౌ ఐ ఇంటర్ప్రెట్ ఇస్ లైక్ ప్రతి ఒక్క సాంగ్ లోపల యూ హ్యావ్ దట్ లిరికల్ వాల్యూ రైట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే భావయామి గోపాల బాలం అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో మీరు సుబ్బాయమ్మ వాయిస్ వినండి, అఫ్ కోర్స్ వాయిస్ సేమే బట్ ఆ మాడ్యులేషన్స్ వినండి. అట్లనే సుప్రభాతం వినండి, వెంకటేశ్వర సుప్రభాతం వినండి. మీకు ఎట్లా అంటే భావయామి విన్నప్పుడు మీకు అన్నమయ్య వినబడతారు లిటరలీ, అండ్ సుప్రభాతం ఉన్నప్పుడు మీకు లిట్ అంటే మీరు ఒకవేళ రామాయణం చదివితే యూ విల్ అండర్స్టాండ్ హౌ విశ్వామిత్ర వోకప్ ఆర్ వోక్ రామ అప్. అట్లా అంత బ్యూటిఫుల్ గా సుబ్బాయమ్మ ఆ పాడే విధానం ఉంటది కదా, దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికైతే ఈ పాట తీసి వచ్చేద్దాం. మొత్తం

0: ఐడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: అయితే మీరు అనుకోవచ్చు, అరే వీడేంట్రా అన్నమయ్య కీర్తనలు పెట్టాడు అంటే. టీజే జార్జ్ గారు ఎంఎస్ సుబ్బాయమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ చెప్తాడు. ఏంటి అని అంటే, పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చి పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళినా కూడా, అంటే దగ్గర దగ్గర 60-70 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా తన చిరునవ్వులో ఇట్లా చిన్న పిల్లల దగ్గర ఉంటది కదా ఆ అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, అవన్నీ ఆమెలో ఇట్లా. ఈ పాటలు ఏదైతే అన్నమయాచార్యుల వారు రచించారో అది ఆమె మొహంలో ఇమిడిపోయింది అన్నట్టు ఆయన రాస్తా ఉండే. అంటే ఆమె అచీవ్ చేసిన సక్సెస్ మన దాని లోపల ఒక 10% ఎవరైనా అచీవ్ చేయగానే కళ్ళు నెత్తికెక్కుతాయి కదా. నెత్తికెక్కి వాట్ ఇస్ దిస్ అనుకుంటూ మీటింగ్లు పెడతా ఉంటారు. బట్ ఆమె అలా కాదు, ఎంత పైకి ఎదిగినా కూడా అణిగిమణిగి, అంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని అంటారు కదా, ఆ సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేస్తూ ఈ పాటలో ఉన్న లిరిక్ ని, అంటే ఆ చైల్డిష్నెస్ ని తను చెప్తా ఉండే. సో ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మనం పెద్దగా అవుతున్నాం కొద్దీ ఆర్ వి గెయినింగ్ విజ్డమ్ ఆర్ ఆర్ వి లూజింగ్ దట్ ఇన్నోసెన్స్? అంటే ఇప్పుడు చిన్నప్పటి నుండి పెద్ద పెరిగినా కొద్దీ అరే ఇక్కడ ఇట్లుండాలి అక్కడ అట్లుండాలి అని ఒక రకమైన పెద్దవాళ్ళు చెప్తారు కదా, అది మనకు పెరుగుతుందా? ఆర్ వి లూజింగ్ దట్ ప్యూర్ ఇన్నోసెన్స్? ఒకవేళ మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. మనం పెద్దగా అవుతున్నాం కొద్దీ మన ఇన్నోసెన్స్ పోతుందా, జ్ఞానం పెరుగుతుందా? ఇది ప్రశ్న.

మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా సుబ్బాయమ్మ దగ్గర ఒక వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆర్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటట అంటే, ఎవరైనా అంటే ఇన్ జనరల్ గా మన చుట్టూ ఎవరైనా ఏడుస్తా ఉంటే అంటే మనం ఎట్లుంటాం, ఏ ఊరుకో అమ్మ ఊరుకో ఏడుకు ఏడుకు అని అంటాం కదా. సుబ్బాయమ్మ ఎట్లనట అంటే ఆమె పాపం వాళ్ళని ఓదార్చి ఆమె కూడా ఏడుస్తుండనట. అంత దాని పేరేమంట నాకు పదం గుర్తొస్తుంది, అంత దయగల హృదయం అనమాట. అంటే నాకు చదువుతున్నప్పుడు అంటే మన ఊర్లలో కొంతమందిని చూస్తాం కదా, ఇప్పుడు మన ఊర్లలో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇట్లా ఎవరైనా ఏడవంగానే పాపం వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ కండ్లలో నీళ్ళు వస్తాయి. దాని తర్వాతనే వాళ్ళు సంజాయ్ చీచ్చుడో మంచి చెప్పుడో చెడు చెప్పుడో ఏదో ఒకటి చెప్తారు. బట్ ఫస్ట్ ఒకడు ఏడుస్తున్నాడు అని అంటే ఎంపతి, ఎస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్, షీ లిటరలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎంపతి. ఎంత ఎంపతి ఉండేనంటే హెలెన్ కెల్లర్ గారు అని ఒక ఆమె, మెల్లె కథలోకి మొత్తం ఇప్పుడే చెప్పేస్తున్నా, హెలెన్ కెల్లర్ గారి గురించి గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ నో దిస్ స్టోరీ అబౌట్ హెలెన్ కెల్లర్ యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాము మాండాము. కానీ ఎంత బ్యూటిఫుల్ అండి మా సుబ్బాయమ్మ.

0: ఎగ్జాక్ట్లీ. అయితే మా సుబ్బాయి అమ్మ చిన్నప్పుడు చిన్నతనంలో షీ లిటరల్లీ వెంట్ త్రూ ఎ లాట్, ఇట్లా హెల్ అంటారు కదా, అంటే చుట్టూ ఉన్న జనాలందరూ ఆమెను ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేయడం తప్ప వేరేది ఏం చేయలే. ఆమె పెరుగుతున్నాం కొద్దీ, ఆమె పాటలు పాడుతున్నాం కొద్దీ, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వమనే అంటా ఉండే. ఆమె ఆమె పాప ఆమె కూడా వాళ్ళ అమ్మ చెప్తున్నావు వాళ్ళు ఎవరు చెప్తున్నావు వింటా ఉండే. ఇప్పుడు నేను వాళ్ళ వీలు తప్పు వాళ్ళు రైట్ అన్నానా, బట్ ఆమె లిటరల్ గా చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు. ఇంత ఎక్స్ప్లాయిటేషన్ లో కూడా ఆమె ఒక్కటే నమ్మింది, ఏంది ఆ వాసుదేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను ఆదుకుంటాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ ఉంటుంది చూడు, గట్టి వాడవని పట్టి తిని చేయి పట్టి విడవరాదు అనుకుంటా. ఆ పాట వాడినప్పుడు ఏదైతే సిచ్యువేషన్ సుబ్బాయమ్మ ఫేస్ చేసిందో నువ్వు ఈ పుస్తకం చదివితే ఈవెన్ లిటరలీ యూ కెన్ లైక్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒకటి పాడిన వాళ్ళ గురించి, రెండు అన్నమాచార్యుల గురించి, అన్నమాచార్యులు ఏ సిచ్యువేషన్ గో త్రూ అయితే ఈ పాట రాసుంటారు కదా. అంటే దీనివల్ల మీకేమొస్తుంది అని మీరు అడగొచ్చు. ద ఫస్ట్ థింగ్ యూ గెట్ వెన్ యూ వాక్ ఇన్ అదర్ పీపుల్స్ షూ ఈజ్ యూ డోంట్ జడ్జ్. అంటే ఇంగ్లీష్ లో కొంతమంది ప్రవచనాలు చెప్తారు కదా, బిఫోర్ యూ జడ్జ్ సమ్వన్ వాక్ ఇన్ దేర్ షూస్ ఫర్ హాఫ్ మైల్ టూ మైల్ వన్ మైల్ అట్లా. ఈ పుస్తకం చదివినప్పుడల్లా ఒక్కొక్క పాట వెనకాల ఇంత ఫీల్ అయి ఉంటారా. అంటే ఒరిజినల్లీ షీజ్ ఎ తమిళియన్, బట్ తెలుగు లోపల ఆమె టైం తీసుకుంటుండనట. మీరు కావాలంటే తమిళంలో రాసుకొని మీరు పాడేయండి అమ్మా అని వేరే ఆర్గనైజేషన్ చెప్పినా లేదండి నేను కొంచెం టైం ఈమె కాదు, వీళ్ళ హస్బెండ్ సదాశివం గారు తనతో కూర్చోపెట్టి అసలు దాని భావం ఏంది, ఆ పాట వెనకాల ఉన్న తత్వం ఏంది అదంతా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండనట. ఇప్పటికైతే పాట వినేసి వచ్చేయండి, మనం మళ్ళా మాట్లాడుకుందాం, లేకపోతే మొత్తం ఏకదాటికి ఇప్పుడే కంప్లీట్ చేసేసేటట్టున్నా నేను.
1: பாடல்கள் அடங்கிய கீபேட் கார்வா மொபைல்.

నేను చెప్పేది ఏదో మీకు అర్థమైంది కదా, ఈ పాట మీరు క్షుణ్ణంగా వింటే షీ వాజ్ నాట్ జస్ట్ సింగింగ్, షీ లిటరలీ ఎక్స్పీరియన్స్ దట్ సాంగ్. అట్లా ఒక సాంగ్ రెండు సాంగ్లని కాదు, ఇట్లా ఆమె ఎన్ని పాటలు అయితే వాడిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన, ఇందాక మనం పెట్టిన భావయామి గోపాల బాల, ఇట్లా అన్నమాచార్యుల వారు ఏదైతే ఫీల్ తోటి రాశారో రచించారో అదే లెవెల్ లోపల మన సుబ్బాయమ్మ కూడా ఆ ఫీల్ పెట్టి వాడిందనమాట. అందుకనే దగ్గర దగ్గర 20-30 ఏళ్ళైనా కూడా మన జనరేషన్ కి మన నెక్స్ట్ జనరేషన్ లకి ఇంకా లైక్ నోట్ మీద పేరు ఎవరన్నా అంటే మన సుబ్బాయమ్మదే అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, ఎవరికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాము, దాని తర్వాత మళ్ళా మాట్లాడుకుందాము.

సో అట్లా మనం ఇదేమంటారు సుబ్బాయి అమ్మకి క్రిస్టియన్ ఐ మీన్ కృష్ణుని పైన ఉన్న నమ్మకం ఎట్లా పాటలు ఎక్కువ వచ్చిందో విన్నాం. అండ్ నాకు కొన్ని కొన్ని ఇన్స్టెన్సెస్ లో ఎట్లా అంటే సుబ్బాయి అమ్మని చూస్తే ఒక మీరాబాయి లెక్క కనిపిస్తుంది. ఎందుకు అని అంటే కొన్ని పాటల లోపల ఆమె అంటే ఏదో పాడాలి అని వాడు ఎలా వాడతారు అని అంటే అరే నాకు ఇట్లా కృష్ణుడు తెలుసు నా పక్కకు కూర్చున్నాడు అంటే నా బాధలన్నీ కృష్ణుడు మొత్తం వింటున్నాడు నాకేం జరిగినా వాడు చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసేటట్టు ఆమె ఆవిడ పాట పాడతారు. ఎలా అంటే ఎంత మాత్రము నా ఎవ్వరు దలచిన ఒకసారి మీరు ఆ టోన్ వినండి యాజ్ ఇఫ్ హీఈస్ నెక్స్ట్ టు హర్ ఆ గోవిందుడు పక్కకు కూర్చున్నాడు ఈమె వాడేది వింటున్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అంటే ఇది ఇది నేను చెప్పట్లా టీజేఎస్ జార్జ్ గారి పుస్తకాలు చెప్తే నేను దాన్ని ఇంటర్ప్రిట్ చేసి నాకు తెలిసిన మాటలలో చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంది అని అంటే ఆమె ఎంత బాధలున్నా షీ లిటరలీ చో సాధన సాధన ఓవర్ ఎవ్రీథింగ్. సాధన అంటే వాళ్ళ చెల్లెనో వాళ్ళ అక్కనో కాదు, సాధన అంటే ప్రాక్టీస్. అట్లా ఎంత కష్టం వచ్చినా దేన్ని వదలలేదురా బాబు ఆమె అని అంటే సాధన. ఆ సాధనతో ఏమొచ్చింది ఆమెకు అని అంటే చాలా వచ్చినాయి. మెల్లగా ఇంకో గంట ఉంది కదా అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఇంకో పాట వినేసి వచ్చేద్దాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హని చిల్లీ గార్లిక్ లోటస్, హంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
9: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో, సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.

సారీ, ఇప్పుడు మనం మెల్లగా ఆమె లైఫ్ కొంచెం కొంచెం ప్రోగ్రెస్ అయిదాం. సదాశివం గారితో కలిసి తను కొన్ని వేల కొలది కాన్సర్ట్స్ ఇచ్చారు. కాన్సర్ట్స్ ఎట్లా అంటే ఇట్లా బీదోళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి ఇట్లా కొంచెం పైసలు డొనేట్ చేయడానికి ఆమె ఎంతో కష్టపడి పాటలు పాడి, ఆమె హెల్త్ మంచిగా లేకున్నా ఇట్లా కమిట్మెంట్ అంటే నేను కమిట్ అయినా అని చెప్పి పాట పాడిన రోజులు ఉండేనట. అంటే మళ్ళా ఇది నా మాటలు కాదు, టీజీఎస్ జార్జ్ గారిది. సో మా సుబ్బాయమ్మ గారు ఎంత కష్టపడ్డారు, ఎంఎస్ సుబ్బాయమ్మ గారు ఎంత కష్టపడ్డారు అని అంటే పిల్లల ఆకలి తీరుద్ది ఒక్క పాట పాడితే ఏం కాదు, నేను ఒక్క పూట కష్టపడతా అని చెప్పి కొన్ని వేలు ఆర్ ఇఫ్ నాట్ కొన్ని లక్షల మంది ఆకలి తీర్చిందట ఆమె డొనేషన్స్ ఇచ్చి. అండ్ బ్యూటిఫుల్ పార్టీస్ ఇప్పుడు జరిగే పార్టీ ఏంటంటే ఇప్పుడు జరిగే వాళ్ళ లెక్క నేను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు డొనేట్ చేసిన అని చెప్పకుండా ఎంత అయితే అంత ఆమె ఇట్లా డొనేట్ చేసుకుంటూనే ఉంటుండే, ఎవరికి చెప్పకుంటుండే. ఐ మీన్ అఫ్కోర్స్ సదాశివం గారు కూడా అంతే అనుకోండి అట్లా. అండ్ మీకు తెలిసిందే కదా సదాశివం గారికి ఒక న్యూస్ పేపర్ ఛానల్ ఉంటుండే బట్ తమిళంలో, బట్ తర్వాత అది మూత పడ్డది, బట్ స్టిల్ ఆ డొనేషన్స్ మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇంకేదో చెప్దాం అనుకున్న భయ, అదేదో పాట ఉంటుంది నాకు పాట గుర్తొస్తలే, బట్ మనం ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

చీకటి పండి దీని సోపు తెలుస్తుంది. గేదెలకి దీపాలు ఇచ్చారట.

0: నమస్కారం, నేను మీ అమ్మిరాజుని. ఈ పిల్లలొట్లు నాకేమని చెప్పండి?
1: ఈ దెబ్బతో ఊర్లో ఉండలేదు మనకే.
2: అమ్మిరాజు, బంగారం లాంటి సీరియస్ వచ్చేటప్పుడు మీ మీటింగ్ లేదురా మధ్యలో. ఇంకొకసారి నా వార్డు మీదకి వచ్చేటప్పుడు సీబీఐ కొడతాను.
3: అయ్యో చిమ్మేశారు.

0: అబ్బాయి ఇది పీజే పార్టీనా?
1: నేను ఆడి పార్టీ అంటే మన ఆంధ్రరాజ్ పార్టీ.
0: అవునా? అయితే తొందరలోనే మా ఇంటి పేరు ఆగిపోతావు.
1: మీ ఇంటి పేరా? ఏంటి మీ ఇంటి పేరు?
0: ఇంకా
1: ఇరుకుల్లో.

0: సో శ్రోతలారా, నేను ఒక ప్రశ్న అడుగుతా. మనం పొద్దున్న లేవగానే వింటాం కదా కౌసల్య సుప్రజారామ వెంకటేశ్వర సుప్రభాతాన్ని రాసిందెవరు? బై ఎనీ ఛాన్స్ డూ యూ నో హూ రోడ్ ది వెంకటేశ్వర సుప్రభాతం? ఒకవేళ మీకు తెలిస్తే, ఐ మీన్ ఐఎమ్ హోపింగ్ దట్ యు ఆల్ నో, మీ అందరికి తెలుస్తా అనుకుంటున్నా, అందుకని ప్రశ్న అడిగినా. తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాము.
1: ఈ నవ్వు చాలు.

అయితే నేను ఇందాక ఒక ప్రశ్న అడిగా, ఏంటి అని అంటే వెంకటేశ్వర సుప్రభాత అని రాసింది ఎవరు? అన్నమాచార్యులు అన్నారు గాని సార్ అది తప్పండి, శ్రీకాంత్ గారు. సో ఎనీ ఛాన్స్, బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో హూ ఇస్ ది రైటర్ ఆఫ్ వెంకటేశ్వర సుప్రభాతం, యు కెన్ కాల్ మీ. తెలుసు నంబర్ 9726361966. ఇప్పుడు మీరు అడగొచ్చు, అరే మనకు అసలు ఈ సుప్రభాతం, ఈ విష్ణు సహస్రనామాలు మనకి ఎందుకు చెప్పి, ఈ గోల్ అంతా ఏంది అని అంటే, లెట్ మీ టెల్ యూ దిస్. ఎప్పుడో దగ్గర 70s 80s లోపల ఎవరో పెద్ద మనిషి ఒక దాని పేరు ఏమంటారు సంకల్పం తీసుకొని మన జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి వినిపించాలి, ఈ దీని పేరు ఏమంటారు అమూల్యమైన సంపదను వాళ్ళకి పంపించాలి అని చెప్పి రికార్డ్ చేసిండ్రు. రికార్డ్ చేయడానికి దే కెన్ లిటరలీ హైర్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ ఆల్ ద మిలియన్ ఛాన్సెస్ దే హ్యావ్ దే చోస్ సుబ్బాయమ్మ, సుబ్బలక్ష్మమ్మ. అంటే ఇప్పటికి ప్రస్తున్న భక్తి టీవీ లోపల ఇన్ని వేల ఆప్షన్స్ ఉన్నా ఎందుకు మన వాళ్ళు సుబ్బాయమ్మ పాటనే పెడతారు? ఎందుకు అని అంటే ఆ డివినిటీ ఉన్నది కాబట్టి. ఆమె వాయిస్ లో ఆ డివినిటీ ఎట్లా వచ్చింది? షీ లిటరల్లీ లివ్డ్ విత్ దట్, ఐ మీన్ ఏదైతే నమ్మిందో ఏదైతే పాడిందో ఆ లిరిక్స్ ని లిటరల్ గా తను జీవించింది. లైక్ షీ లిటరల్లీ ఇంప్లైడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ వాట్ ఎవర్ షీ హ్యాస్ లెర్న్డ్ ఇన్ దోస్ లిరిక్స్. ఇందాక చెప్పాను కదా సదాశివం గారు కూర్చొని సుబ్బాయమ్మకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానట, ఇగో అమ్మ ఇది ఇట్లుంటది భావయామి గోపాల బాలం అని. అంటే అంటే ఆయనకు కూడా తెలుగు రాదు, బట్ కొంచెం లైక్ లోక జ్ఞానం ఉంటది కదా, సిన్స్ హీ వర్క్ ఫర్ కాంగ్రెస్ ఫర్ సర్టెన్ టైమ్, అప్పుడు ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ కి దీనికి పనిచేసిండు కాబట్టి ఆయన కొంచెం లోక జ్ఞానం ఎక్కువ అట్లని చెప్పి అర్థం చేసుకుని ఆమెకు అర్థం మొత్తం చెప్పిండ్రు. అమ్మ ఇంత గొప్పగా రాశారా అన్నమాచార్యుల వారు అని చెప్పి షీ హ్యాడ్ దట్ ఇమెన్స్ రెస్పెక్ట్. అక్కడి నుండి ఎట్లా అని అంటే, మీకు ఒక ఏరియా ఉంటది తమిళనాడులో, అక్కడ త్యాగరాయుల వారి లైక్ ప్రతి ఏటా ఒక ఈవెంట్ జరుగుతుంది. అది ఎట్లా అంటే మనకి ఇట్లా ఆస్కార్ ఈవెంట్ ఎట్లనో కర్ణాటక సింగర్స్ కి అది ఇట్లా ఆస్కార్ ఈవెంట్ అనమాట. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 కాదు 1000 కాదు కొన్ని లక్షల మంది వచ్చి అక్కడ పాటలు పాడతారు. ఎవరి పాటలు? సినిమా పాటలు కాదు, త్యాగరాయ కృతులు, శ్యామ పురందర్ పురందర్దాస్ కాదు అనుకుంటా, కర్ణాటక మ్యూజిక్ లో ముగ్గురు ఉంటారు కదా శ్యామదాసు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు నేను రీసెర్చ్ చేసి చెప్తా, బట్ త్యాగరాయ మాత్రం ఉంటారు, త్యాగరాజుల వారు వీళ్ళందరూ ఉంటారు. సో అక్కడ ఈమె పాడడం మొదలు పెట్టింది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తీసుకెళ్లి పాడిపిస్తుండే, బట్ అప్పుడు ఆమెకు లిరిక్స్ తెలియదు కదా. బై ద టైమ్ షీ రీచ్డ్ అరౌండ్ 60 or 65 ఈ అన్నమాచార్యుల పుణ్యమా అని చెప్పి షీ స్టార్టెడ్ లెర్నింగ్ ద మీనింగ్ ఆఫ్ అవర్ తెలుగు సాంగ్స్. అంటే తమిళవి రాదానంటే తమిళ్ కూడా చాలా వాడారు. నేను ఒక పాట, నేను ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోయినా మొత్తం ఇప్పుడే చెప్పేస్తున్నా, ఇప్పుడైతే ఒక పాట వినేసి వచ్చేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

అయితే ఈ పాట ప్లే చేయడానికి రీజన్ ఏంటి అని అంటే టీజే జార్జ్ గారు ఒక ప్రశ్న అడుగుతారు, అమ్మా మీకు ఇట్లా లైఫ్ లో ఇంత అంటే లైక్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సనల్ క్వశ్చన్ టు సుబ్బాలక్ష్మి అమ్మ, ఏమంటారంటే మీరు లైఫ్ లో చిన్నప్పుడే ఇన్ని సెట్ బ్యాక్స్ చూసిండ్రు, ఇంత ప్రెషర్స్ చేసిండ్రు, లైక్ మీరు ఎవరినన్నా ఏమైనా అనాలనుకుంటున్నారా, లైక్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని అంటే నాకు లిటరల్లీ ఈ లిరిక్స్ లో ఒక ఐ మీన్ ఈ పాటలో ఒక లిరిక్ ఉంటుంది ఎట్లా అంటే, అరే నువ్వు మాకు అంటే కృష్ణుణ్ణి ఉద్దేశించి వీళ్ళు రాశారు, నాకు ఆథర్ ఎవరో తెలియదు కానీ సాంగ్ రైటర్ ఎవరో తెలియదు కానీ తమిళం లోపల పదం ఏముంటది అని అంటే నువ్వు అట్లా చిన్న బేబీ లెక్క కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని గోకులం లోపల ఉన్న పోజ్ ఇచ్చుకుంటూ అక్కడ నిల్చున్నావు కొండ మీద, నాకు నిన్ను చూస్తే నేను చెప్పుకోవాలనుకున్న బాధలన్నీ మర్చిపోయినా. షీ లిటరలీ కోటెడ్ దట్ టు టీజర్స్ జార్జ్ గారు. ఒక పాట పాడిన నేను కురయున్రుమ్ ఎల్లై అని, దాంట్ లోపల ఉన్నట్టు నాకు అసలు ఏం కంప్లైంట్స్ లేవు, నా లైఫ్ ఇట్లా వాడు అనుకున్నట్టు సజావుగా మంచిగా తీసుకోపోయిండు, చూసేటోళ్ళకి బాధలే కనిపిస్తుందేమో బట్ ఆ టైంలో కూడా నేను దేవుణ్ణి ఇంకెక్కువ నమ్మినా అని చెప్పి ఆమె భక్తిని చెప్పినప్పుడు అసలు ఎంత గొప్పరా ఈమె, అంటే మనం అంటే అసలు మనం అదృష్టం చేసుకోలేదు కానీ ఇట్లా కనబడితే కాళ్ళకి గండం పెట్టాలి అన్నట్టు అనిపిస్తుండే. అంటే యాజ్ ఇఫ్ ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఆమె ఇట్లా కృష్ణుడితో తమిళంలో మాట్లాడుతుంది, అంటే కృష్ణుడికి తమిళ వస్తుందా తెలియదు కానీ ఆమె బాధలన్నీ ఇట్లా నువ్వు ఇట్లా ఉన్నావు చాలు నాకు, నా బాధలు లేవు మన లేవు ఏం లేవు, నువ్వు ఇట్లున్నావు గిది చాలు నాకు అన్నట్టు ఆమె చెప్తా ఉంటది ఈ పాటలో. అట్లా ఒక్కొక్క పాట వెనకాల ఒక తత్వాన్ని ఆమె ముందట పెడుతుండే, అది ఇక ఆమె గొప్పతనమా రైటర్ గొప్పతనమా సదాశివం గారి గొప్పతనమా ఇక లేకపోతే పూర్వజన్మ సుకృతమా ఇక దేవునికే తెలవాలి. ఇప్పటికైతే ఒక్క పాట వినేసి వచ్చేద్దాం, మనం మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. రాజాగారు ఇందాక ఈ పాట అడిగారు, రాజాగారు దిస్ ఇస్ ఫర్ యు అండి.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళ బా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎం ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
4: Oh, hello, dinner plans enti group lo em support chesalaru?
5: What a dare, completely exhausted. Dinner plans enti?
6: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: సో అట్లా సుబ్బాయమ్మ ఇన్ని పాటలు పాడారు. ఇన్ని పాటల లోపల కూడా ఆ తత్వాన్ని ఎక్కడ తను మిస్ కాలే. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను ఇందాక ఒక పాయింట్ అన్నా కదా, తమిళంలో ఒక లిరిక్ గురించి మాట్లాడుకుంటే కురయుండ్రం ఇల్లై అని, అందులో లాస్ట్ పాయింట్, లాస్ట్ లిరిక్ ఏముంటది అంటే లాస్ట్ చరణం లోపల 5th అంటే నాకు తమిళ రాదు, ఎండ్రుం ఇరుత్తిద ఇతుకురై ఎనక్, అంటే నాకు ఏం ప్రాబ్లము లేవు, కొండ మీద నిన్ను చూస్తున్నా, నీ పాదాలను చూస్తున్నా, నీ బుచ్చి చెయ్యిని చూస్తున్నా, నీ బుచ్చి మూతిని చూస్తున్నా, గిది తప్ప నాకు ఇంకేం ప్రాబ్లములు గుర్తుకు లేవు బై అని చెప్పి ఆమె వాడుతున్నా. అంటే భయ్యాన్ని నేను యాడ్ చేసిన ఆ మాటలు అనదు కానీ అట్లా ఇంత అంటే ఆ లీనమైపోవడం అని అంటారు కదా, ఆ లీనమైపోయి ఆమె నాకు మాటలు కూడా వస్తలేవు. ఎవరికైతే ఒక పాట వినేది వచ్చేయండి, మధురాష్టకం మన సుబ్బాయి అమ్మ ఎట్లా వాడిందో వినొచ్చు. దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: ఎగ్జాక్ట్లీ. ఆమె ఎంత బాధలున్నా ఏం చేస్తుండేనట అంటే, ఇట్లా మన కృష్ణుని గురించి, ఆ బేబీ కృష్ణుని గురించి ఊహించుకుంటుండే. దీనివల్ల ఏమైతుంది, మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం కదా, ఎంత బాధ వచ్చినా వాడి తత్వం, వాని రూపం, వాని మంత్రం, వాని నామం జపం చేసుకుంటే అంతకు మించిన ఊరట ఏడు ఉండదు అని నేను చెప్పట్లే, మన సుబ్బాయమ్మ టీజేఎస్ జార్జ్ గారికి చెప్పింది. అండ్ ఇందాక నేను ఒక ప్రశ్న అడిగిన గుర్తుందా, ఇంత మంది సింగర్స్ ఉండగా వై నాట్ జస్ట్ టీటీడీ పీపుల్, సత్యసాయిబాబా గారి దగ్గర భజనలు, త్యాగరాయ కృతులు పాడడానికి, అండ్ శంకరాచార్యుల వారు రచించిన భజ గోవిందం అండ్ వేరియస్ అదర్ కృతులు. ఇంకా హైలైట్ ఏంది అని అంటే, ఏదో ఇయర్ లో భయ్యా యుఎన్ పీస్ ప్రోగ్రామ్ కి ఈవిడని సెలెక్ట్ చేసి పాడమని పంపించిండ్రు. ఈవిడ ఏం పాట పాడారు సుబ్బాయమ్మ అంటే, కంచి పరమాచార్యులు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒక పాట రాశారు, ఏంటి అని అంటే మైత్రీం భజత అనుకుంటా. ఆ పాట నాకు అక్కడ వాడితే లిటరలీ షీ గాట్ స్టాండింగ్ ఓవేషన్. అంటే పాడింది సంస్కృతంలో, పాడిన వారు తమిళ ఆవిడ, ఉన్నది మొత్తం అన్య భాష అన్య దేశం వాళ్ళు. అంటే ఎంత బ్యూటీ ఉంటే, ఎంత ఇంటెంట్ ఉంటే, ఆనెస్టీ ఉంటే అంత యుఎన్ పీస్ ఫోర్స్ లోపల, ఐ మీన్ దాని పేరు ఏమంటాడు, సంవాదం, సంభాషణ, వాటెవర్, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు క్లాపులు కొడతారు, అంత గొప్ప మా సుబ్బాయమ్మ. ఇప్పటి ఒకసారి ఆ పాట విందాం. ఆ పాట లోపల మీకు లిటరలీ యూ కెన్ అబ్జర్వ్ హౌ బ్యూటిఫుల్లీ షీ సింగ్స్ అన్నమాట.
1: మనం కవర్న పాడలు అడంగి కీప్యాడ్ కార్వా మొబైల్.

అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన కరెంట్ వరల్డ్ కావాల్సింది ఏమని ఉందనంటే ఈ పాట మాత్రమే. పాట ఉంటే సరిపోదు, ఆ పాట వాడే యోగ్యత కలిగిన వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు ఏదైతే మనం పాట అనుకున్నామో, శంకరాచార్యులు గాని, అన్నమాచార్యులు గాని, త్యాగయ్య గాని, వీళ్ళందరూ రచించిన పాటలను లిటరల్ గా, ఇందాక రాజాగారు చెప్పిన నాకు పదం గుర్తొస్తలే, ఇంప్లిమెంట్ చేస్తూ లైఫ్ ని, జిందగీని ఎవరు గడిపారు అనంటే మన సుబ్బాయమ్మ. అందుకనే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎన్ని రోజులు అయితే తెలుగు ఉంటుందో, ఎన్ని రోజులు అయితే తెలుగు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో, అన్ని రోజులు మన ఎంఎస్ సుబ్బాలక్ష్మి అమ్మ వారు ఉంటానే, మన ఇంట్లో ఉంటానే ఉంటారన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ప్రకటనలు చూద్దాం. అండ్ ఇవాళ మనం మాట్లాడుకున్న విషయాలు మీరు మళ్ళీ వినాలని అనుకుంటే, యూ కెన్ డౌన్లోడ్ ది రేడియో సురభి యాప్, ఆర్కైవ్స్ కెళ్ళండి, ఈ డేట్స్ చూస్ చేసుకోండి, అండ్ ధీరజ్ గారు చెప్పే ముచ్చట్లని వినొచ్చు. అండ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, ఎందుకంటే అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటాం అన్నమాట. A to B authentic South Indian flavors, now made easy with A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A to B Frisco and Little Elm, visit a2btexas.com or call 214-872-2345. SNR Insurance, life can change in an instant, but your health coverage doesn't have to. Lost your job or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family, quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, they have got you covered. India Bazaar. Shop at the biggest summer sale in DFW, the India Bazaar Summer Sale 2026 from June 19 through June 28. Get ready for massive discounts on everything, including rice, atta, dal, papulu, fresh produce, home essentials and much more. Happening at all participating India Bazaar locations. While you shop, enjoy the fresh coconut water and sugar cane juice available at select locations. Offer valid June 19 through June 28 while supplies last. Terms and conditions apply. International Yoga Day. Join Mahatma Gandhi Memorial Trust on Sunday, June 21st from 7:30 to 9:30 a.m. Mahatma Gandhi Memorial Plaza in Irving to celebrate International Day of Yoga, Yoga for Humanity. Enjoy a refreshing morning of yoga and meditation led by heartfulness. Along with special guest Honorable D.C. Manjunath Garu, Consul General of India, Houston, Honorable Al-Sapanta, Mayor of Irving, yoga mats and breakfast will be provided. Admission is free. Register today at mgmnt.org. Maitri's Restaurant. Authentic Indian flavors kosam, head to Hyderabad, Maitri's Indian Cuisine. Hilltop location lo, amazing views, spacious patio seating. Friends and family to chillavani ki, most perfect destination. Morning breakfast nunchi, lunch buffet, evening snacks varaku, chai kuda mastu untadi allagara. Prati bite lo authentic Indian taste pakka untadi. Inte gaadu, mee functions, parties, corporate events, em unna, just okka call chesthe vaallu manchi catering istaru anamata. And they even have the banquet services. ఒకవేళ పెళ్లిళ్ళు అయితే అక్కడ చేసుకోవచ్చు. ఆ పెళ్లిళ్ళ లోపల ఫుడ్ తినడానికి కాల్ చేయాలంటే నన్ను విలువండి, నేను వచ్చేస్తా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. రాధాకృష్ణ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. సో ఆలయం లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు మన అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఎందుకు ఆహ్వానిస్తున్నారు అంటే, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ బాలాజీ, ఐ మీన్ శ్రీ వెంకటేశ్వర మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. జులై 1st నుంచి జులై 5th వరకు ఈ ఈవెంట్ అవబోతుంది. ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమం, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. అండ్ హోమం అయినాక అభిభూతి తీసుకొని పెట్టుకోండి, మంచిగా మీకు, మీ పొరగాళ్ళకి, మీ అందరికి. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. విజిట్ https://www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, అలెన్ టెక్సస్, జూలై 1st టు జూలై 5th 2026. ఇంత మాట్లాడినాక మనం ఇంకేం మాట్లాడలేం. ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

సుబ్బాయమ్మ గురించి చెప్పడం నాకు మాత్రం పరతత్వం లాంటిది. ఎందుకంటే షీ లిటరలీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ది ప్రిన్సిపల్ విచ్ వి హియర్ ఇన్ అన్నమాచార్యుల కీర్తనలు. అట్లా అనమాట. అంటే నువ్వు పాడడం మాత్రమే కాదు, ఆ పాడిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇస్ గ్రేట్ అని నేను అంటున్నా. ఇది నేను అప్పటి నుండి 2 గంటల నుండి మొత్తుకునేది ఏంది రావయ్య అంటే ఇదే అనమాట. అండ్ ఇంకా చాలా ఉంది తన లైఫ్ గురించి చెప్పడానికి, బట్ మన దగ్గర టైం లేదు. ఇంకా మనం పాటలే వినేద్దాం మరి.

0: అండ్ ఫైనల్లీ మనం సుబ్బయ్య అమ్మ దగ్గర ఏం నేర్చుకోవాలరా బాబు అనంటే ఒకటే భయ్, ఏం జరిగినా ఆ కొండ మీద గోవిందుడు చూసుకుంటాడు అని నమ్మకం. అది గుడ్డి నమ్మకం అంటారా, మంచి నమ్మకం అంటారా, గట్టి నమ్మకం అంటారా, ఏదన్నా అనుకోండి, బట్ ఒకటే, ఎట్ ది ఎండ్ ఆ హరి అనేటోడు నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అదే తత్వం అన్నమాట. ఇది చెప్పి నేను సెలవు తీసుకుంటా. అండ్ మీరు కూడా నిద్రపోండి, నిద్రపోవాలంటే జోలపాట కావాలి కదా, ఆ జోలపాట కూడా మన సుబ్బయ్య అమ్మనే ఇచ్చింది, ఈ పాట కూడా వినేయండి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే గైస్, నాహం కర్త హరి కర్త, అందరు జాగ్రత్తగా ఉండండి. సర్వం శ్రీకృష్ణార్పణం.
1: ఆరోగ్యానికి హానికరం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

శ్రీనివాసరావు సరళ. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

బ్రహ్మదేవుడు కొంపముంచిన ఎంత గొప్ప సొగసుడు ఈ ఆడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
5: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

0: ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
6: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantapuru, reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my Pursue.com or write to support at mypursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
6: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో

0: ಬೋರಿಂಗ್ ಲಾಂಗ್ ಡ್ರೈವ್ಸ್ ಗೆ ಟೈರಿಂಗ್ ವರ್ಕ್ಔಟ್ಸ್ ಗೆ ಒಕ್ಕಟೇ ಸೊಲ್ಯೂಷನ್ ರೇಡಿಯೋ ಸುರಭಿ ಅಮೆರಿಕಾಲೋ ತೆಲುಗು ನೇಸ್ತಂ.
1: ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ರೇಡಿಯೋ ಸುರಭಿ 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
3: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

ನೋಡಿ ಮುಂದು, ನಿಬ್ಬೆಂತರಿವಾಗಿ ನೋಡಿ ಮುಂದು.

సంవత్సరాలు సరే రేడియో శ్రోతలు 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ప్రసార ప్లే చేస్తే అందరికీ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రెంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your camera?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
1: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
2: రాజుదాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజుదాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజుదాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు

0: విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన బలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: ఎద కొట్టరగ విసిరిన మధుపుల వల అద

ఎప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: నవ్వింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: Hi, nenu mi blueberry muffin. Nanu 40% preservative chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
4: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen chepanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.
6: ఓ పాపాలాలి జన్మ.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you! What's your candle?

0: online through Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో
2: ఉన్నాయి.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: గంగాధర సంస్థ రాజేశ్వరి. 7 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీడియా అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: గంగరాజ సంస్థ రాజేశ్వరి. 7/4 డిగ్రీ నాకు పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తే. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: వెంకటాదేశ్వర రాజేశ్వరి, 7 ఏళ్ళ 4 సంవత్సరాలు ఇవ్వంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: రేడియో శ్రోపతి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: గంగరాజ సంస్థ రాజేశ్వరి, 7 సంవత్సరాలు ఇగ్రింగ్ పూర్తి సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికి

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: గంగారావు సంస్థ రాజేశ్వరి. 7 ఏళ్ళ 4 సంవత్సరాలు దిగ్విన పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: గంగారావు సంస్థ రాజేశ్వరి. 7 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

అందరూ అదే సంస్థ రాజేశ్వరి. 7 సంవత్సరాలు ఇవ్వంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: రేడియో సులభం 4 సంవత్సరాలు ఫిగ్రీగా పూర్తి చేసిన సందర్భంగా నీకు మెట్రీ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెడవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది.
7: ఓ పాపా లాలి జన్మ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit India Bazaar in Makini Fort Worth and Austin stay connected with India Bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on WhatsApp Instagram and Facebook search India Bazaar or India Co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ది కామ ద స్పేస్ ది బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ది పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్
4: Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party aa leka jatra?
4: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
2: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki, regular checkups తో పాటు deep cleaning, crowns, bridges, extractions, Invisalign, implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance లేకపోయినా పర్వాలేదు. They have affordable prices and flexible payment plans. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అనదర్ ఎపిసోడ్ ఈ రోజు మనం డిఎఫ్డబ్ల్యూ థర్స్డే వైబ్స్ లో ఉన్నాం డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియా థర్స్డే వైబ్స్ లో ఉన్నాం సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం ఈ ఉదయం 10 గంటల దాకా నేను మీ సాథి అండ్ ఆప్కా సాథి మీకేదన్నా పాట రిక్వెస్ట్ ఉన్నా డెడికేషన్స్ ఉన్నా ఏదన్నా ఈ రోజు డిఫరెంట్ వైబ్ లో ఉన్నా సరే స్టూడియో కాల్ చేసి చెప్పండి 972-636-1966 లెట్స్ బిగిన్ విత్ దిస్ సాంగ్ మొదటి గంటలో మంచి 90s పాటలు విందాం ఎప్పట్లాగానే లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రేమదేశం

రైట్, రావడం రావడమే మంచి ఫాస్ట్ బీట్ తోటి అందుకున్నాడేంటి వీడు అని అనుకుంటున్నారా? మీకు ఒక గుడ్ న్యూస్ అండి, అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో యుద్ధం అఫీషియల్ గా ముగిసిందనమాట. ఎందుకంటే ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్ గారు అండ్ ఆల్సో ఇరాన్ అధ్యక్షులు మసూద్ గారు కూడా లాంఛనంగా సంతకాలు చేశారు వారి ఒప్పందం మీద. సో అఫీషియల్లీ ద వార్ ఎండెడ్ ఫర్ నౌ. ఫర్ నౌ, మరి తర్వాత మరి పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం గత 14 రోజుల నుంచి, 2 వారాలు 3 వారాల నుంచి జరుగుతున్న డిబేట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే తెరపడింది. అండ్ హార్ముజ్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అండ్ ఎవ్రీబడి ఆర్ యాంటిసిపేటింగ్, దే ఆర్ యాంటిసిపేటింగ్ దట్ ది యునో ఆయిల్ ప్రైజెస్ విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ సీ అని చెప్పి మనకొస్తున్న తాజా సమాచారం. ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా ట్రెండ్స్. మనం ఇక్కడ డాలస్ లో చూసుకుంటే మాత్రం గ్యాస్ ఈ రోజు అయితే మాత్రం, నేను ఇందాక గ్యాస్ పంప్ లో గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నాను, $3 సమ్ చేంజ్ అలా ఉంది. అండ్ ఇంకా కొన్ని గ్యాస్ పంప్స్ లలో అయితే మాత్రం ఇంకా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. బట్ యా, దిస్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. కాబట్టి అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో అఫీషియల్ గా యుద్దం ఏదైతే ఉందో అది ముగిసింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పి మనకొస్తున్న తాజా సమాచారం. ఈ సందర్భంగా ఇంకొక పాట విందాం. దిస్ ఇస్ ఆల్సో నైస్ ఫాస్ట్ బీట్ నంబర్ బై ప్రభుదేవ గారు.

0: ఆల్ రైట్, లిరికల్ గా చాలా క్లోజ్ గా ఉన్న పాట ఇది. అండ్ నాతో పాటు అవినాష్ జాయిన్ అయినట్టున్నారు. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, జలుబు దగ్గుల్ని దాటుకుని
0: ఫైనల్లీ. జలుబు దగ్గుల్ని దాటుకొని బాగుంది. ఈ మధ్య కవితను రాస్తున్నారా ఏంటి?
1: లేదండి, పోయిటరీ ఫస్ట్ నుంచే టచ్ ఉంది.
0: నైస్ నైస్, యా వెరీ గుడ్. అంటే మన కోసం మనం కూడా రాసుకోవాలి అప్పుడప్పుడు. నేను కూడా రాస్తుంటా, అంటే నా కోసం నేను రాసుకుంటుంటాండి.
1: నాకు అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్లీ రిటన్ లిరిక్స్ సాంగ్ ఇది ఇప్పటికీ.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అండ్ ఇండియాలో ఇప్పటికి కూడా వర్తించే ఒక లైన్ ఏంటంటే, చిత్రలహరిలో కరెంటు పోతే.
1: నేను అప్పుడైనా ఎప్పుడైనా సరే మీకు మధ్యలో వినపడకుండా సడన్ గా పావుగంట ఆగితే కారణం అది, చిత్రలహరిలో కరెంట్.
0: ఎగ్జాక్ట్లీ, దట్ వి ఆల్ కెన్ అండర్స్టాండ్. అండ్ సమ్ టైమ్స్ అది పర్మనెంట్ ప్రాబ్లమ్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో. అండ్ మిగతా వేరే కంట్రీస్ లో కూడా అది పర్మనెంట్ ప్రాబ్లమ్. దాన్ని రెక్టిఫై చేయడం అనేది పాసిబుల్ కాదేమో ఇంకా.
1: అంటే వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్డ్ ఇస్, ఇదివరకైతే చిన్నప్పుడు సమ్మర్ పవర్ కట్స్ అంటే పొద్దున్న ఎప్పుడో 11:00 సాయంత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాంతో పోలిస్తే బ్రీఫ్ 15-10 minutes కి వచ్చింది.
0: వెరీ నైస్,
1: దట్స్ ఎ గ్రోత్ అనొచ్చు.
0: వెరీ నైస్, గుడ్ టు నో. యాక్చువల్లీ యా, నాకు బాగా గుర్తు. ఒకసారి పోయిందంటే మాత్రం ఇంకా రాత్రి పోతే మాత్రం పొద్దున్న రావాల్సిందే. అంతవరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతా నేను.
1: అది నైట్ పోయిందంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ యూస్ టు హ్యాపెన్ ఏంటి అని అంటే, చిన్నపిల్లలం కాబట్టి మనం నిద్ర మనం చెడగొట్టకూడదు అని చెప్పి పేరెంట్స్ విసిరికారతో విసిరేవాళ్ళు.
0: కరెక్ట్. ఇప్పుడు అంత ఓపిక ఉందంటారా? ఇప్పుడు వాళ్ళు వేసినంతరా?
1: నాకు తెలిసి నేను ఫ్రెండ్స్ తో అంటూ ఉంటానండి, మగాళ్ళకైతే ఐ థింక్ ఆడవాళ్ళకి కూడా తెలియదు కానీ, బట్ బెస్ట్గా మన సైడ్ మనం అయితే మనం చెప్పచ్చేమో అని చెప్తున్నా. మగాడికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ పెళ్లి నేర్పిస్తుంది అంట, సెకండ్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ పిల్లలు పుట్టాక నేర్పిస్తుంది, ఇంకా తర్వాత కూడా పేషెన్స్ నేర్చుకోకపోతే ఇంక ఎప్పటికీ నేర్చుకోలేడు అంతే.
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఇప్పుడే నేను ఒక గుడ్ న్యూస్ అందించా మన డాలస్ ఫోర్ట్ వర్త్ శ్రోతలకి అండ్ మిగతా ప్రపంచాలు ఉన్న ఎక్కడున్నా సరే రేడియో సురభి వింటున్న శ్రోతలకి ఏంటంటే, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పడింది. అట్లీస్ట్ వీళ్ళిద్దరు సంతకాలు చేశారు, గానీ యుక్రెయిన్ మాత్రం ఇంకా నడుస్తూనే ఉందంట, చాలా భీకరంగా దాడి చేస్తుంది. అయితే ఈసారి ఇటు నుంచి అటుపోతున్నాయి డ్రోన్స్.
1: ఒక సగటు భారతీయుడిగా నేను అడగాలనుకున్న ఒకటే ఒకటి, పెట్రోల్ రేట్లు తగ్గుతాయండి?
0: అంటే చాలా కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, లాస్ట్ 3 weeks క్రితం నుంచి చూస్తే మాత్రం ఇక్కడైతే చాలా కంట్రోల్లోకి వచ్చింది. ఇండియాలో సంగతి నాకు తెలియదు, మరి యుఎస్ లో మాత్రం చాలా కంట్రోల్లోకి వచ్చింది. $4.50 ఉన్న పర్ గ్యాలన్ ఉన్న గ్యాస్ ఇప్పుడు $3.10 దాకా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 3 వారాలలోనే మనకు అంత చేంజ్ వచ్చింది.
1: ఓ నైస్. ఇక్కడ బేసిక్ గా పెట్రోల్ డీజిల్ అన్నింటి మీద 3-4 rupees పెరిగింది. దీని ఎఫెక్ట్ వల్ల ఏమైనా కొంచెం నార్మల్ కి వచ్చినా చాలు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, నార్మల్ సీకి వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులలో ఎకనామిక్ సిచ్యువేషన్స్ లలో యూనో అంతంత పెట్రోల్ కే పోతుంటే ఇంకా వేరే వాటికి ఎట్లుంటది? సో అట్లీస్ట్ యూనో దట్ విల్ హ్యావ్ ఎ రిజల్యూషన్ ఫర్ షూర్.
1: అసలే ఈ సంవత్సరం రాశి పిల్లలు ఎంత వస్తుందో అంత పోతుందని చెప్పారు నాకు.
0: అవునా? ఆదాయం 50, ఖర్చులు 50.
1: ఫోన్లే సంతోషంగా ఉంటే చాలని ఒకటే కోరుకున్నాడు.
0: వెరీ గుడ్, అంతే. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఆల్ వి విల్ ఆంటిసిపేట్. అండ్ యాజ్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పరంగా నేను మొదటి గంటలో అయితే మాత్రం మంచి 90s songs పెట్టుకుని వచ్చా. చూద్దాం మరి ఎంతవరకు మనం కంటిన్యూ చేద్దాం అనేది. అండ్ 8:15-8:20 తర్వాత కొత్త పాటలతో మీరు టేక్ ఓవర్ చేసుకోండి. ఏమంటారు? ఆర్ ఏదైనా థీమ్ పెట్టుకొచ్చారా?
1: మీరు ప్రేమికుడు లాంటి పాటలు వేస్తారంటే అసలు నేను వింటూనే ఉంటానండి.
0: యా, సో మంచి అంటే మంచి ఎయిటీస్ కదలే కానీ 90s songs మంచి తీసుకొని వచ్చాను. సో విల్ కీప్ లిజనింగ్ అండ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. మధ్యలో మనం ఒకటి రెండు ప్రీలీడ్స్ కూడా అందిద్దాం, శ్రోతలతో కూడా ఇంటరాక్ట్ అవుదాం 7:30 తర్వాత. ప్రస్తుతానికి మాత్రం ఇంకా వార్మ్ అప్ స్టేజ్ లోనే ఉన్నాం. నెక్స్ట్ ఒక పాట వినేసి దాని తర్వాత మనం ట్రాఫిక్ అప్డేట్స్ ప్రొవైడ్ చేద్దాం.
1: ఎస్, మేము ప్రాపర్ వర్కౌట్ స్టేజ్ లోకి వస్తాం. ఈ యాప్ లో మీరు పాటలు వినండి.
0: అబ్సల్యూట్లీ, లెట్స్ లిజన్ టు ద సాంగ్. నెక్స్ట్ సాంగ్ ఫ్రమ్ జగదేక వేరుడు, అతిలోక సుందరి. ఈ పాట నాకు బాగా ఇష్టం, దీంట్లో కూడా లిరిక్ బాగుంటుంది, డాన్స్ ఇంకా బాగుంటుంది. లెట్స్ లిజన్ టు దిస్.
1: ఎవరక్కడ మెగాస్టార్
0: అది.

0: పాటలో రెండు లైన్స్ ఉంటాయి అన్నమాట, మంచి హుషారైన లైన్స్ అన్నమాట అవి.
1: ఎట్లయితే విచిత్ర సోదరు సినిమాలో కమల్ హాసన్ గారు పెద్ద కమల్ హాసన్ చిన్న కమల్ హాసన్ ఎలా చేశారనే షాకింగ్ విషయం,
0: రైట్?
1: ఈ పాటలో కూడా చిరంజీవి గారు సమాంతం పెద్దగా అయిపోయిన తర్వాత వీళ్ళు చిన్నగా అయిపోయిన తర్వాత ఎలా తీసారని ఇప్పటికీ షాకింగ్ విషయం.
0: ఎగ్జాక్ట్లీ, యా. సో అయితే దీంట్లో ఉన్న లైన్స్ ఏంటంటే, ఇంకా అంటే చాలా చాలా

0: మంచి అంటే బాగా రాశారు వేటూరు సుందరరామూర్తి గారు. కథక్ లయలు హోయలు చూసా అంటే చిరంజీవి గారు డాన్స్ అక్కడ ఒక లైన్ లోనే చెప్పించారనమాట. కథక్ లయలు హోయలు చూసా అది డాన్స్. ఓకే, చిరంజీవి గారు డాన్స్ ఎంత బాగా చేస్తారో ఫైటింగ్ కూడా బాగానే చేస్తారు, మా అందరికి తెలిసిందే అది. లడాయిస్తే ఇది కూడా ఉంది, ఆ లైన్ కూడా బాగుంటది. సో ఫైటింగ్ డాన్సింగ్ రెండింటిని కలిపి కొట్టిన ఈ పాట ఇది లిరిక్ లో. లడాయిస్తే ఉతుక్కుంటా అది సదన్ మాట, ఆ పాటలో ఉన్న మీనింగ్ అది విషయం. ఆల్రైట్, సో ఏదైనా హెల్త్ టిప్ ఉందా?
1: హెల్త్ టిప్ అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నిజంగానే మనం కొన్నిసార్లు స్లీప్ ని చాలా చాలా చాలా సర్లే మేనేజ్ చేద్దామని చెప్పి వదిలేస్తాం అండి. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్ ఒక అతను రెగ్యులర్ గా వర్కౌట్ చేసే అతను ఏం చెప్పాడు అంటే, కొంతమంది అవుట్ ఆఫ్ టు మెయింటైన్ దర్ రొటీన్ స్లీప్ ని కూడా తగ్గించుకుని, సరే నేను వర్కౌట్ చేస్తా డైట్ ఫాలో అయిపోతా ప్రాపర్ గా సెట్ అయిపోతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు లిటరలీ క్లయింట్స్ దగ్గర నేను గమనించిన వాటిలో ద పర్సన్ హూ టుక్ యావరేజ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్, వాళ్లలో యాక్చువల్లీ రికవరీ చాలా చాలా చాలా చాలా బాగుంది. ద పర్సన్ హూస్ టేకింగ్ లెస్ స్లీప్. కొన్నిసార్లు మంచి మంచి మెడిసిన్స్ ఉన్నా లేకపోయినా సరే స్లీప్ కరెక్ట్ గా ఉందంటే ఆటోమేటిక్ మీ బాడీ దాని అంతటి కొన్ని
0: చేసుకుంటుంది, విచ్ ఇస్ సంథింగ్ ఐ నీడ్ టు ఫాలో. బికాస్ నేను కేవలం ఎంత 3-4 hours మాక్సిమం 5 hours పడుకుంటాను అంతే. ఎందుకంటే ఎందుకో నాకు ఆ స్లీప్ మీద కొంచెం నమ్మకం లేదు, పడుకుంటే ప్రపంచం క్లోజ్ అయిపోద్ది అనేది నాకు ఎందుకో పర్సనల్ లోపల పడిపోయిన అభిప్రాయం. బట్ డెఫినెట్లీ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎందుకో నాకు మాక్సిమం నేను 1 o'clock అట్లా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 5:36 కల్లా లేచేస్తా. సో పెద్దగా నమ్మకం లేదు కానీ బట్ డెఫినెట్లీ వెరీ గుడ్ టిప్.
1: చిన్నప్పటి నుంచి ఒకటి మాత్రం నాకు పర్సనల్లీ ఏంటంటే, కొంచెం ఒక అరగంట స్లీప్ తక్కువైనా సరే ఇంకా ఆ రోజంతా ఇంకెవరి మీద వెళ్ళారు వాళ్ళు అని అరిచేస్తూ
0: ఉంటాను. నేను నాకు ఒక 4-5 గంటలు ఉంటే చాలు అంతే, మళ్ళీ 6 o'clock రిజ్యూనేట్ అయిపోతా. ఎనీవేస్, మనం కమర్షియల్
1: సార్ మీరు
0: మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత వీ విల్ ప్రొవైడ్ ట్రాఫిక్ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ ది లోకల్ వెదర్ అప్డేట్స్ కూడా, అండ్ దాంతోపాటు జియో పాలిటిక్స్ అండ్ క్రీడా రంగంలో ఏం జరుగుతుంది అది కూడా ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్, వీ విల్ బి రైట్ బ్యాక్.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం అండ్ మన కొత్త క్యాప్షన్ తెలుసా మీకు అవినాష్ గారు?
1: Yes, sounds like home.
0: Sounds like home, and of course, we also, you know, call it as feels like home, sounds like home. Edanna okate. అది విషయం. సో ట్రాఫిక్ అప్డేట్స్ ఒకసారి తీసుకుందాం. అండ్ నేను ఇక్కడ చూస్తుంటే మేజర్ గా మనకి 635 జాంగ్ బులవాడ్ దగ్గర 635 స్లో డౌన్ నడుస్తుంది. జాంగ్ బులవాడ్ అంటే ఆల్మోస్ట్ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. అదే దరిదాపులలో ఉన్న ఐ ఇంటర్స్టేట్ 183 టెక్సస్ స్టేట్ హైవే ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి స్లో అప్డేట్ కనిపిస్తుంది. 8 మైళ్లు కవర్ చేయాలంటే 22 నిమిషాలు చూపిస్తుంది. 635 జాంగ్ బులవాడ్ దగ్గర మాత్రం కొంచెం మనకి స్లో డౌన్ కనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ ఎక్కడైతే ట్రాఫిక్ 635 or 35 స్టార్ట్ అవుతుందో ప్రతి మచ్ ఆన్ ద కార్పొరేట్ డ్రైవ్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం బానే ఉంది. మళ్ళీ అంటే బ్యాకప్ వెనక నుంచి.
1: ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు రీయూనియన్ టవర్ సైడ్ నుంచి వెళ్ళే రూట్ అదేంటి సార్?
0: సో ప్రతి మచ్ రీయూనియన్ నుంచి వెళ్లేది కూడా 35 635 అంతా ఇంటర్సెక్షన్ అనమాట. మొత్తం అదంతా ఇంటర్సెక్షన్. 75 35 635 అన్ని అక్కడే కలుస్తాయి డౌన్ టౌన్ దగ్గర బేసికలీ. సో అక్కడ నుంచి ఇంకా డివైడ్ అయిపోతాయి. 35 35 విల్ గో టు ఆల్ ద వే అప్ టు ఆస్టిన్ అండ్ దాన్ బియాండ్ యాజ్ వెల్. అండ్ 75 ఇవన్నీ మాత్రం అక్కడికి ఎండ్ అవుతాయి అనమాట. ఇవన్నీ మనకి లోకల్ గా ఇంటర్ స్టేట్ రోడ్స్ ఇవి. బట్ 35 అయితే మాత్రం ఆల్ ద వే అప్ టు ఆస్టిన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా బియాండ్ కూడా అవుతుంది అనుకుంటా. ఆస్టిన్ వరకు అయితే నేను వెళ్ళాను కాబట్టి అంతవరకు చెప్పగలను. అంతకు బియాండ్ వెళ్ళుంటే అది కూడా చెప్తాను. బట్ ఆస్టిన్ డెఫినెట్లీ అక్కడ దాకా వెళ్తే వెళ్తుంది డెఫినెట్లీ. అది అది హైవే. ఇవి మాత్రం ఇక్కడ క్లోజ్
1: అయిపోతాయి.
0: బాగుంటుంది అంటే ఇక్కడ టెక్సాస్ రోడ్స్ లో మాత్రం మీకు మినిమం 75 హైవే మీద స్పీడ్ మెయింటైన్ చేయాల్సింది. 75 miles per hour హైవే మీద అది మినిమం స్పీడ్.
1: యాక్చువల్లీ హెర్డ్ లాట్ అబౌట్ ఆస్టిన్. ఆస్టిన్ లో డ్రైవ్ కూడా బాగుంటుంది,
0: చాలా బాగుంటుంది కదా. ఆస్టిన్ ఇస్ ద మోస్ట్ యునో అప్కమింగ్ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ రైట్ నౌ. యునో లాట్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసెస్ ఆర్ దేర్ అండ్ యునో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డాలస్ ప్రతి ఇన్ కమ్యూటబుల్ డిస్టెన్స్. 4 4.5 hours లో వచ్చేసేయచ్చు. అండ్ యునో సో దరిదాపులలో చుట్టుపక్కల కూడా ఎటు వెళ్ళాలన్నా సరే మీరు 4 hours లో రీచ్ అయిపోవచ్చు. శాన్ ఆంటోనియో గానీ లేకుంటే హ్యూస్టన్ గానీ డాలస్ గానీ మాక్సిమం 4 hours. సో ఇట్ ఈస్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది యునో టెక్సాస్ అని చెప్పి చెప్పొచ్చు.
1: ఎస్, సో బేసిక్ గా డాలస్ అనే హైదరాబాద్ ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి ఆస్టిన్ అనే అమరావతిని కూడా రెడీ చేస్తున్నారు.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రైట్ వర్డ్. రెడీ చేసేస్తున్నారు. అండ్ అతి కొద్ది రోజులలో లైక్ మేబీ 3 3 3 years 4 years లో ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఓవర్ డాలస్ అని కూడా అంటున్నారు. కానీ టేకింగ్ ఓవర్ డాలస్ అనేది పాసిబుల్ కాదులేండి. బట్ డెఫినెట్లీ అప్కమింగ్ సిటీ అని చెప్పొచ్చు.
1: ఎస్, సెల్ఫ్ సస్టైన్ అయితే అదే మహాప్రసాదం.
0: పర్ఫెక్ట్, అదనమాట సంగతి. ఆల్ రైట్, సో దట్ వాజ్ ప్రెటీ మచ్ ది ట్రాఫిక్ అప్డేట్స్. అండ్ 183 లో ఇంకా స్లో డౌన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. 635 లో కూడా ఇంకా స్లో డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ యాజ్ వి లుక్ అట్ ద ట్రాఫిక్ మ్యాప్ ఆన్ టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఆల్ రైట్, సో నెక్స్ట్ సాంగ్ ప్లే చేసేద్దాం.
1: ఎస్, మంచి నొస్టాల్జియాతో రెడీ అయ్యారు గిరి గారు
0: డెఫినెట్లీ. అండ్ లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఆర్ ప్రీల్యూడ్ ప్లే చేద్దాం. ఏం చేద్దాం అంటారు?
1: గేమ్ టైం స్టార్ట్ అయిపోయింది కదా, వాళ్ళు కూడా ట్రాఫిక్ ఆలోచి ఉంటారు.
0: ఎగ్జాక్ట్లీ, దీనికి మంచి ప్రీల్యూడ్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ ద ప్రీల్యూడ్. ఇది ఏ పాట తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966. మీరు వింటున్నారు రేడియో సురభి. లెట్స్ గో. వాట్ సాంగ్ ఇస్ దిస్?

అంతవరకు అందిద్దాం. దాని తర్వాత మళ్ళీ ఇంకా ప్లే చేసినాం అనుకోండి, జనాలు ఈజీగా గుర్తుపడతారు. కొంచెం కాంప్లికేటెడ్ ఉంచుదాం, అండ్ వాళ్ళు గుర్తుపట్టకుంటే మళ్ళీ కొంచెం కాంప్లికేట్ చేద్దాం. లెట్ మీ రీప్లే దిస్ వన్.

0: రైట్, ఒక కాలర్ ని ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, హ్యాపీ థర్స్డే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శాంతి అండి.
0: శాంతి గారు గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాండి, నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు.
2: శాంతి గారు,
1: క్రాంతి అండి.
0: క్రాంతి, క్రాంతి గారు,
2: క్రాంతి గారు, సన్ రైజ్ అండి.
1: బిజ్లీ అక్క,
0: అది నాకు తెలియదు. అవినాష్ మీకేమో తెలుసా?
2: తెలియదండి, కరెక్ట్.
0: చెప్పండి మేడం.
1: అది పిల్లానా పిల్లానా ముత్తు సాంగ్ అండి.
0: బ్రిలియంట్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లెట్ మీ టేక్ అనదర్ కాలర్ మ్యామ్. గుడ్ మార్నింగ్ రేడియో సురభి అండి, మీ పేరు?
3: హాయ్ అండి, నా పేరు మనోజ్.
0: మనోజ్ గారు గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి.
0: థ్యాంక్ యూ, చెప్పండి సార్.
3: అది ప్రిలుడ్ ముత్తు, ముత్తు సినిమా తిలానా తిలానా పాట అది.
0: సూపర్ అండి. చూసారా ఈ సినిమా? ఎన్నిసార్లు చూసారు?
3: ఐ మీన్ చూసాను, ప్రాబబ్లీ కౌంట్ గుర్తులేదు కానీ ఈజీగా ఒక 4-5 times అన్న టీవీలో చూసేసి ఉంటాను. అది
0: చాలా సినిమాలో ఒకసారి చూస్తే అర్థం కాదు, అందుకోసం టీవీలో. నేను కూడా అంతే.
2: మనోజ్ గారు ఒక్కసారి టవల్ పట్టుకుని అడ్డి ఇటు తిప్పారా?
3: ఆ ఏజ్ లో ఆ ఐడియా లేవు, ఇంకా కొంచెం వచ్చినాయి కానీ
0: అప్పటికే. అప్పటికి అది ఓన్లీ రజనీకాంత్ గారి పేటెంట్ మాత్రమే, మన ఎవరికి సాధ్యం కాదు. అప్పటికి ట్రై చేసిన
2: చిన్నప్పుడు టీవీలో చూసినా నాకైతే వింత కొడుకు వచ్చింది. మామూలు జట్కా బండి పడిపోతుంది.
0: బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనోజ్ గారు. వండర్ఫుల్ నాస్టాల్జియా. టవల్ పట్టుకొని భుజాలు వేసుకోవడం, ఏమంటారు, ఉయ్యాలని కిందికి గుందడం, ఇవన్నీ రజనీకాంత్ గారి వల్లనే అవుతాయి. మన వల్ల కావు గానీ, మన వల్ల ఏదల్లా పాటినండి.
2: అంతే,
0: సూపర్ అండి. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ నాస్టాల్జియా అండి. Alright, సమాధానం వచ్చింది కదా. లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ముత్తు. అండ్ థ్యాంక్ యూ క్రాంతి గారు, మనోజ్ గారు, మీకోసం, మన శ్రోతలందరి కోసం కూడా. హియర్ ఇట్ ఇస్.
2: Yes.

0: ఐ థింక్ పి సుశీల గారు జానక్ గారి తర్వాత వచ్చిన హీరాలో కేఎస్ చిత్ర గారి తర్వాత నాకు తెలిసి సుజాత మోహన్ గారు అండి. మీరు అగ్రి అవుతారా?
1: అంటే ఆవిడ పేరు నాకు పెద్దగా తెలియదు కానీ ఐ థింక్ కొంచెం గూగుల్ చేయాలండి. నేను ఆవిడ పేరు ఎక్కువ వినలేదు.
0: అసలు మామూలు సాంగ్స్ ఉండవు అనమాట సుజాత మోహన్ గారివి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ అమ్మాయి శ్వేతా మోహన్ గారు కూడా ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్. శ్వేతామోహన్ ఇస్ ద డాటర్ ఆఫ్ సుజాత మోహన్ గారు. అండ్ అసలు వర్సటాలిటీ చూపించడంలో చిత్ర గారి తర్వాత మళ్ళీ సుజాత మోహన్ గారే. చక్క చక్క చిందై అందాన చక్క చక్క ఏంటి నాకు అర్థం కాదు. అంటే వాయిస్ లో టోనాలిటీ అలా ఉంటుంది.
1: నాకు నాకు నేనైతే ఈ సినిమా చూసిన ప్రతిసారి లేదా పాడడం ప్రతిసారి ఫస్ట్ స్టార్టింగ్ మనో గారిని ఇమిటేట్ చేయాలని ఆతృత ఉండదు అనమాట.
0: మామూలుగా చేయలేక అసలు
1: అంటే ఆనందం.
0: అమ్మో మీలో ఇంత టాలెంట్ ఉందా మిమిక్రీ. మనో గారే మంచి ఆయన 45,000-50,000 పాటలు పాడిన ఆయనే రజనీకాంత్ గారికి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆయనే కొన్ని కొన్నిసార్లు తడబడుతున్నారు. మీరు మాత్రం అసలు యాజ్ ఇట్ ఈస్ దించి పారేసాను.
1: మనో గారు అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఎస్పీపీ గారు, దాని తర్వాత మనో గారు
0: వెరీ నైస్ పర్సన్. మనకి 3 ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మన రేడియోకి. రాలేదు కానీ ఆన్లైన్ ఫోన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్సర్ట్ కి వచ్చారు అనమాట. ఆయన షేర్ చేసుకున్న విషయాలు అసలు యాజ్ ఇట్ ఈస్ ఇంచుమించు క్లోజ్ టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. వారు పాడిన పాటలు గానీ లేకుంటే అందించిన అది గాని యూనో, అండ్ వెదర్ ఇట్స్ వాయిస్ ఓవర్ ఆర్ సాంగ్స్ ఆల్సో, అసలు ఎక్సలెంట్ పర్సన్ మనో గారు. చాలా వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్ యాక్చువల్లీ కాన్సర్ట్ లో.
1: నేను నాకు మేనిఫెస్టేషన్స్ లో రెండుండే, ఒకటి ఆబ్వియస్లీ ఇంకా అవ్వదులేండి ఎస్పీపీ గారితో ఒక్క పాటని పాడించుకోవాలి సినిమా తీసిన రోజు అనుకున్నా. మనోజ్ గారితో డెఫినెట్లీ ఒక్క పాటైనా సినిమాలో పాడించుకోవాలని ఒక చిన్న కోరిక ఉంది.
0: తప్పకుండా తప్పకుండా ఆయన 100% ఆయన అగ్రి కూడా అవుతారు. ఆయన చిన్న అంటే మనం చిన్న సినిమా పెద్ద సినిమా అని అంటూ ఏం లేదు. డెఫినెట్లీ హీస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ బికాస్ వీ మెట్ హిమ్ ఇన్ పర్సన్ కాబట్టి వెన్ వీ మీట్ ఇన్ పర్సన్ వీ విల్ ట్రై టు నో మోర్ అబౌట్ పర్సనాలిటీస్. మనకు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: ఎస్
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, హ్యాపీ థర్స్డే. మీ పేరు?
2: గుడ్ మార్నింగ్ అగ్రి గారు, హ్యాపీ థర్స్డే. గుడ్ ఈవినింగ్ అవినాష్ గారు.
0: గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అన్నారు సార్, చాలండి చాలు, ప్లీజ్ ఎవ్రీథింగ్.
2: కాదు అవినాష్ సార్ చాలా కాలం ఉన్నాయి.
0: నేను ఇప్పుడే సర్ప్రైజ్ అయ్యా. ఇక ఇప్పుడు మీద్దా మాట్లాడండి.
2: మీరు ఫస్ట్ ఇన్ని రోజుల తర్వాత తిరిగారు. మీరు ఫస్ట్ ఒకదాన్ని బయట తీసుకుంటున్నారు. ఇంకా చాలా కలవని బయట తీయాల్సి ఉంది అనమాట.
0: అసలు యాజ్ ఇట్ ఈస్ దించారు కదా మనో గారి వాయిస్. నాకైతే అసలు షాక్ అయ్యా.
2: నేను మననే వచ్చారు పక్కన కూర్చున్నాం అనుకున్నా.
0: షాక్ లో నుంచి ఇంకా బయటకు రాలేదు. పాట వింటే గానీ మళ్ళీ బయటకు వస్తుంది.
2: థ్యాంక్ యూ.
0: మన శ్రోతలు అలా కాంప్లిమెంట్ ఇవ్వడంలో లేకుంటే క్రిటిసైజ్ చేయడంలో కూడా ఎక్కడన్నా తప్పున్నా గానీ ఎక్కడన్నా ఒప్పున్నా గానీ బ్యాలెన్స్డ్ గా ఉంటారు అనమాట. 50-50.
1: నాకు వెంటనే ఒక పోయిటరీ వచ్చిన నుని మెత్తని చురకత్తులు ఇవ్వటం మన శ్రోత నుంచి వాళ్ళు.
0: నుని మెత్తని చురకత్తులు, అబ్బో. ఇప్పుడు దీని గురించి కూడా ఇంకో శ్రోత ఎవరన్నా కాల్ చేస్తారని చూద్దాము. వాయిస్ ఓవర్ గురించి మన శ్రోత కాంప్లిమెంట్ ఇచ్చారు. అవినాష్ గారి కవితాత్మక ధోరణికి ఎవరన్నా మాట్లాడతారని చూద్దాం. ఆల్రెడీ వస్తున్నారు, అది కూడా మాట్లాడదాము. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
3: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సందీప్.
0: సందీప్ గారు హలో సార్.
3: హలో అండి. అదే నాకు డైలాగ్ గుర్తొచ్చింది ఇందాక మీరు ఇమిటేట్ చేస్తుండే మస్తు షేడ్స్ ఉన్నాయి ఒక కిలో అని.
0: ఇప్పుడే రెండో షేడ్ కూడా విన్నాం. మీకు ఇప్పుడు వినిపించిందో లేదో రెండో షేడ్ ఏంటంటే
3: అదే ఇప్పుడే కరెక్ట్ గా ఇని ఇంతకు ముందు కాలర్ కాల్ చేశారు కదా దానికి సరే అది గుర్తొచ్చింది. ఒకసారి కన్వే చేస్తాము.
0: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిఫరెంట్ వే ఆఫ్ కన్వేయింగ్ బట్ ఇట్స్ స్టిల్ ఎ కాంప్లిమెంట్ సందీప్ గారు అండ్ హీ విల్ టేక్ ఇట్
1: yes thank you so much
0: 100% and ela nadustundi soccer
3: soccer maundan ee weekend malli undi duty so monna Netherlands Japan di unnam second half
0: oh second half unnara meer stadium lo okay
3: yeah yeah stadium lo unna plus maade enna ante adi technical AT&T stadium vaadu koncham network ad sarku undo ledo adu kuda ok sari baane vachindi feedback
0: ఓ నైస్ అండి వెరీ నైస్ అది ఫుల్ హౌస్ అనుకుంటా కదా గేమ్ 2-2 తోటి టై అయింది టై అయితే గేమ్స్ చాలా ఉన్నాయండి ఈ పాటికి అసలు నెక్ ఆఫ్ నెక్ నడుస్తుంది మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ లో ఐ మీన్ ఎక్సెప్ట్ అర్జెంటీనా
3: పోర్చుగల్ వాజ్ ఎ సర్ప్రైజ్ అండ్ వాళ్ళు టై చేయటం 1-1
0: టై చేయడం పోర్చుగల్ వాజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ అది
3: నిన్న బానే నచ్చినాయి ఇంగ్లాండ్ 4-1 గెలవటం
0: లిటిల్ బిట్ వన్ సైడెడ్ ఇజ్రాయెల్ గేమ్ కూడా వన్ సైడ్ బట్ యునో సమ్ ఆఫ్ ద గేమ్స్ బట్ నాకైతే అసలు యునో ఐఎమ్ స్టిల్ ఇన్ ద షాక్ ఆఫ్ లియోనెల్ మెస్సీస్ హ్యాట్రిక్ ఓ మై గాడ్ ఈ ఏజ్ లో అట్ ద ఏజ్ ఆఫ్ 38 ఈ స్టిల్ స్కోరింగ్ హ్యాట్రిక్స్ అన్నమాట లిటరల్ నాట్ గోల్స్ హ్యాట్రిక్స్
3: మా అబ్బాయి చూపిస్తున్నాడు వీడియోస్ 96 ఎప్పుడు ఫస్ట్ జుట్టు అలా ఉండి అప్పుడు స్కోర్ చేసిన స్టైల్ మొన్న ఫస్ట్ గోల్డ్ స్కోర్ చేసిన స్టైల్ ఆల్మోస్ట్ సేమ్
0: కరెక్ట్ అండి 2006 లో తను ఆడిన ఫస్ట్ వరల్డ్ కప్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ చెన్నై లో ఫాలో అయ్యాను ఐ స్టిల్ రిమెంబర్ దాట్ ఐ మీన్ హిస్ డెబ్యూ వరల్డ్ కప్ అండ్ ఇవాళకి కూడా లియోనెల్ మెస్సీ మనకి ఇలాంటి యూనో గోల్స్ అందించడం అనేది ఎస్పెషల్లీ ద లెఫ్ట్ ఫుటర్ అది అది అసలు ఎక్కడికి బోరింగ్ కాదు లియోనెల్ మెస్సీ లెఫ్ట్ ఫుటర్ 70 ఇయర్స్ వచ్చినా సరే అలానే ఉంటుంది సూపర్ అండి అండ్ ఎంజాయ్ అండ్ మంచి వైబ్ లో ఎంజాయ్ చేద్దాం అండ్ లెట్స్ కీప్ ఎంజాయింగ్ ద వరల్డ్ కప్ అండి థ్యాంక్ యూ సందీప్ గారు ఆల్రైట్ దట్ వాజ్ సందీప్ గారు మన ఆత్మీయ శ్రోత అండ్ మీరు సాకర్ ఎక్కువ ఫాలో అవుతున్నారా ఈ మధ్య
1: ఇన్ దిస్ హోల్ కాన్వర్సేషన్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే యా
0: బట్ ఫాలో అవ్వండి వరల్డ్ కప్ కాబట్టి ఇట్ ఈస్ వర్త్ ఫాలోయింగ్ బికాస్ యునో వేరియస్ కంట్రీస్ నుంచి టీమ్స్ వచ్చాయి అండ్
1: నాకేనా ఫోమో అయితే క్రియేట్ చేశారు మీరు ఖచ్చితంగా ఈ వీకెండ్ అయినా రెండు మ్యాచ్లు చూసి నేను మండే మాట్లాడతాం మీరు
0: డెఫినెట్లీ వీలున్నప్పుడు చూడండి ఇండియాలో కూడా ఐ థింక్ వస్తుంది మొన్న మొన్నటిదాకా కొంచెం స్ట్రీమింగ్ రైట్స్ ది ఒక చిన్న డిబేట్ నడిచింది కానీ ఐ థింక్ ఇండియాలో ఇప్పుడు స్ట్రీమింగ్ రైట్స్ కూడా సార్ట్ అవుట్ అయిపోయాయి ఐ థింక్ ఇట్ ఈస్ ప్లేయింగ్ లైవ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద నెట్వర్క్స్
1: డెఫినెట్లీ ఒక రెండు మ్యాచ్లు అయితే చూసి నేను మండేకి వస్తా కొంచెం ప్రిపేర్ వస్తాయి ఈసారి
0: తప్పకుండా నో ప్రాబ్లం సో లెట్స్ ప్లే వన్ మోర్ సాంగ్ ఓకే ఇది మీ ఊరికి దగ్గరలో ఉన్న పాట
1: ఓ
0: అమలాపురం ఎంత దూరం మీకు
1: రఫ్ గా ఒక 38 కిలోమీటర్లు అంతే అండి
0: అంతే మరి అంత దగ్గరలో ఉన్న పాట వినుకుంటే ఎట్లా
1: కోనసీమ కుర్రవాడు అని పాటేసుకున్నాం
0: అది కాదు కానీ మంచి చిరంజీవి గారి పాట బీట్ ఉన్న పాట వేద్దాం లెట్స్ లిసన్ టు అమలాపురం బుల్లోడా ఫ్రమ్ రౌడీ అల్లుడు
1: ఎస్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance, SNR insurance.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
9: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
10: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
11: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు అండ్ నాతో పాటు ఉన్నారు
12: అవినాష్ మంచి రాజు.
11: వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు చెప్పారు మీ లాస్ట్ నేమ్ మొత్తానికి, ఇప్పటి వరకు నేనే చెప్తుండే.
12: మీరు రాని రోజు నా చేత మొత్తం చెప్పించారండి లిజనర్లు.
11: అంతే అంటే నేను రాని రోజు మళ్ళీ అదొక వైబ్ ఉంటుందిలేండి, వాళ్ళు డిఫరెంట్ వేలో కనెక్ట్ అవుతారు. నేను అన్నా కదా, నేను ఇందాక డాలస్ లో మన శ్రోతలు ఎలా ఉన్నారంటే ఏ షోకి ఎవరి షోకి వాళ్ళకి అట్లా ఇండిపెండెంట్ గా కనెక్ట్ అవుతారు అనమాట. కాంబినేషన్ షోకి ఒక రకంగా, ఇండిపెండెంట్ షోకి ఇండిపెండెంట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ట్యూస్డే డ్రైవ్ టైం చేసేది కదా ఇంత ముందు, అది ఆ టైప్ ఆఫ్ లిజనర్స్ అంతా డిఫరెంట్. మళ్ళీ అక్కడ కనెక్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మనం ఇద్దరం చేస్తున్నప్పుడు కనెక్ట్ అయ్యే లిజనర్స్ డిఫరెంట్. అట్లా సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ రెండవది, కేవలం మనం కార్యక్రమం స్టార్ట్ చేసి 1 hour అవుతుంది, మీరు జాయిన్ అయ్యి 45 minutes అవుతుంది. అండ్ యు కాంట్ బిలీవ్ 15 phone calls వచ్చినాయి ఇప్పటికి మొత్తానికి ఆన్ ఇయర్ అండ్ ఆఫ్ ఇయర్ లో. దాంట్లో 12 మంది మీ మిమిక్రీకి కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో రీసెంట్ గా ఇప్పుడే మాధవ్ గారు కూడా పెన్సిల్వేనియా నుంచి కాల్ చేసి మీలో వాళ్ళందరూ కాదు కోవై సరళ గారు ఉన్నారంట. మరి
12: నాకు తెలిసి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం కదా వేడి వేడి అన్నంలో. ఐ థింక్ దానికి కనెక్ట్ అయి ఉంటారు
11: డెఫినెట్లీ. ఆ రోజు విని ఉంటారు, వారు కనెక్ట్ అయి ఉంటారు. కానీ ఈ రోజు సందర్భం ఉంది కాబట్టి ఈ రోజు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో మరొక్కసారి అది కొట్టండి చూద్దాం.
12: వేడి వేడి అన్నంలో కొత్త అవగేసుకుని కాసింత నీ తగిలించుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే
11: చూద్దాం. కోవై సరళ గారికి చాలా దగ్గరలో ఉన్న వాయిస్ ఇప్పుడు మనకి అవినాష్ గారు వినిపించారు. ఇది మరి దీనికి ఎవరు కాల్ చేస్తారో చూద్దాం. రెండోది మనకు ఒక పాట రిక్వెస్ట్ వచ్చింది. అండ్ ఇది దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ సాంగ్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారి మ్యూజిక్ లో. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఆ రెండో హీరోయిన్ ఎవరో తెలిసినా సరే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఇది కూడా రెట్రో 90s సాంగ్. నేను ప్లే చేయబోతున్న నెక్స్ట్ పాట లో ఈ సినిమాలో ఉన్న రెండవ హీరోయిన్ ఎవరు, ఒక హీరోయిన్ శోభన గారు, రెండవ హీరోయిన్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి 9726361966. షో గారి కోసం దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ, సినిమా పేరు కూడా మీరే చెప్పేస్తే సరిపోతుంది.
13: ఓకే, లిజనర్స్ గెస్ట్ చేసేయండి, మంచి పెద్ద పని పెట్టారు మావాడు.

Let's wait. Manaki di vere version vastundi. So let me just replay this song. Here it is. ఇప్పుడు ప్లే అవుతున్న పాటలో రెండవ హీరోయిన్ ఎవరు సినిమాలో?

0: ఆల్ రైట్. అండ్ నేను అడిగిన ప్రశ్నకి నాకు సరైన సమాధానం ప్రయత్నించారు. సురేష్ గారు కాల్ చేసి ప్రయత్నించారు. అవినాష్
1: ఏం చెప్పారు ఇందుకే ఆన్సర్?
0: వారు చెప్పిన సమాధానం వేరే గాని నేను ఆన్సర్ రివీల్ చేసేస్తా. అండ్ ఈ సినిమాలో శోభనా గారు అండ్ మీకు యెస్టర్డే బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా జుల్కా గుర్తున్నారా?
1: ఆయేషా జుల్కా సినిమా చెప్పండి.
0: పెహ్లా నషా పెహ్లా హువా అది దాంట్లో నటించిన ఆయేషా జుల్కా మనకి నేటి సిద్ధార్థలో రెండవ హీరోయిన్ అన్నమాట.
1: ఓ నైస్ నైస్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మీరు ఇందాక ప్లే చేసిన పాటకి, ఇందాక కూడా కాదు ఆల్మోస్ట్ 15 మినిట్స్ బ్యాక్. ఓకే, సో చిరంజీవి గారు సినిమా రౌడీ అలర్ట్ నుంచి ప్లే చేస్తానని చెప్పేసి అన్నారు కదా ఇందాక. సో చిరంజీవి గారి సినిమాల్లో అల్లుడు అని పేరున్న సినిమాలు ఎన్ని ఉన్నాయి?
0: వావ్, భలే క్వశ్చన్. ఇంప్రాంప్ట్ డిజైన్ చేసినట్టున్నారు క్వశ్చన్. ఇది ట్రివియా ఇది. సో అవినాష్ ఇంప్రాంప్ట్ గా డిజైన్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ట్రివియా ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలలో అల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఉన్న చిత్రాలు ఎన్ని ఉన్నాయి? అసలు మీకు ఏమేం గుర్తొస్తున్నాయి? రౌడీ అల్లుడు ఒకటి ప్లే చేశాం గానీ అది కాకుండా ఏమేం గుర్తొస్తున్నాయి? స్టూడియో కాల్ చేసి చెప్పండి. నేను పెన్ను పేపర్ రెడీగా ఉంది, నోట్ డౌన్ చేసుకుంటా, ఆ పాటలన్నీ వినేద్దాం.
1: మీరు చిరంజీవి గారి ఫ్యాన్ లిస్ట్ తో వస్తారు పాట అయ్యాక ఇప్పుడు
0: ఖచ్చితంగా. ఏదైతే అల్లుడు అని పేరుంటుందో ఆ పాట ప్రతి ఒక్క సినిమాలోంచి వినిపిద్దాం. రౌడీ అల్లుడి నుంచి కూడా ఇంకో పాట వినిపిద్దాం వీలుంటే.
1: సో డాలస్ వచ్చిన కొత్త అల్లుళ్ళందరికీ ఈ పాటలు డెడికేటెడ్.
0: గ్రేట్ ట్రివియా, గ్రేట్ ట్రివియా. చిరంజీవి గారి మూవీలలో అల్లుడు అనే ట్యాగ్ లైన్ ఉన్న చిత్రాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. సురేష్ గారు, ఈలోపు మీరు రిక్వెస్ట్ చేసిన పాట జోడీ చిత్రం నుంచి, ఇది నాకు చాలా ఫేవరెట్ సాంగ్, మీకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్, మనందరికి కూడా. అండ్ జోడీ చిత్రంలో నటించిన హీరో ఎవరో తెలుసా? మీకు తెలుసా?
1: తెలుసండి, తెలుసు.
0: వారు ఇటీవల కూడా ఒక సినిమాలో అయ్యాక మాట్లాడదాం. లెట్స్ లిజన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ జోడీ. సురేష్ గారు మీకోసం.

0: రైట్, జోడి సినిమాల నుంచి మనం విన్న ఆ పాట. ఇప్పుడు చెప్పండి, ఈ సినిమాలో హీరో ఎవరు?
1: ప్రశాంత్ గారు.
0: అబ్సల్యూట్లీ రైట్. ప్రశాంత్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ప్రశాంత్ది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది, మీసాలు, కొంచెం హెయిర్ స్టైల్ అదంతా.
1: Yes, and in fact ఇందులో లాస్ట్ సాంగ్ చాలా ఇష్టం నాకు.
0: ఏది? ఒకసారి హమ్ చేయండి.
1: నన్ను ప్రేమించను అనుంటుందన్నమాట. కలకాలం బ్రతికేద్దాం అనుకుంటున్నాడు.
0: పోప్ సాంగ్, సూపర్ సాంగ్ అది. అది కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్. నెక్స్ట్ సందర్భంలో ఎప్పుడన్నా ఆ పాట కూడా ప్లే చేద్దాము. క్రీడారంగం నుంచి వస్తున్న ఒక ఆసక్తికరమైన న్యూస్ ఒకటి చెప్పనా?
1: చెప్పండి.
0: నిఖిల్ చౌదరి అనే అబ్బాయి ఇండియాలో పుట్టి ఇక్కడ మన డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ ఆస్ట్రేలియా పాస్పోర్ట్ సంపాదించి ఆస్ట్రేలియాకి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు సెలెక్ట్ అయ్యాడు
1: యాజ్ క్రికెటర్,
0: యాజ్ ఎ క్రికెటర్. ఎస్, టీమ్ ఆస్ట్రేలియాకి. ఇండియాలో యూనో ఇండియన్ ఆరిజిన్ నిఖిల్ చౌదరి ఇక్కడనే మొత్తం అసలు. అయితే ఆన్ ద కాంట్రరీ ఇంకొక న్యూస్ ఏంటంటే, ఆస్ట్రేలియాలో యూనో పుట్టి ఆస్ట్రేలియాలో పెరిగి ఆస్ట్రేలియాలో ఫుట్బాల్ అంతా ఓనమాలు నేర్చుకుని స్కూళ్లలో ఇండియా వచ్చి ఇండియన్ పాస్పోర్ట్ తీసుకుని రాయన్ విలియమ్స్ అనే ఫుట్బాలర్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నాడు.
1: దురందర్ సినిమాలో ఉంది
0: అది. మాట్లాడదాం, ఒక కాలర్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
2: గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ గారు.
0: గుడ్ మార్నింగ్.
2: సాంగ్ కావాలండి.
0: చెప్పండి సార్. శ్రీనివాస్ గారు
2: ఇప్పుడు అదే అవినాష్ గారు పాడుతున్న సాంగ్ కావాలి.
0: ఓ తప్పకుండా, దానికి ఖచ్చితంగా రీజన్ ఉండే ఉంటుంది.
2: ఎప్పుడైతే నేను ముందు వెనకాల ఏమీ లేదు, కానీ ఆ సాంగ్ అయితే అవినాష్ గారు పాడుతున్నప్పుడు కనెక్ట్ అయ్యాను.
0: అబ్బా ఏ చూసుకోండి,
2: చాలా బ్యూటిఫుల్,
0: అది
2: చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అతన్ని
3: బ్యూటిఫుల్ సాంగ్ అవునండి.
0: ఇటు ఇటు కవితలకి, అటు వాయిస్ ఓవర్ కి, ఇటు పాటలకి.
1: నాకు నాకు ఈ రోజు మూడింది, నాకు అర్థమైంది.
0: ఇటు క్రీడారంగం
2: చెప్పాను కదా మీకు, మీకు సాంగ్ కన్ఫర్మ్ అయిందని చెప్పి.
1: సార్ మీరు మీరు నాట్ ఈవెన్ కిడింగ్ సార్, నేను లిటరల్లీ నిన్న కలిసాను కదా ఆయన్ని. అంటే అవుట్ ఆఫ్ నో వేర్ బేసిక్ గా నేను జ్వరంతో లిటర్లీ పడిపోయాను. ఒక్క గంట వచ్చి వెళ్ళమంటే మా వాళ్ళ కోసం అదే వెళ్ళాను. ఒక బ్రీఫ్ మూమెంట్, ఒక 15 మినిట్స్ మాట్లాడాను అంతే. ఆయనకి నా పేరు తెలుసు ఇప్పుడు అంతే, అంత అదొక్కటి ఇన్ఫర్మేషన్.
2: మా ఇంటి బంగారం ఎలా ఉంటుంది సినిమా?
1: అంటే రేపు రేపు మార్నింగ్ వెళ్ళాలండి, ఫ్రెండ్స్ ఎవరో టికెట్ తీశారు. హోప్ఫుల్లీ చూసాక చెప్తాను.
0: టాక్ అయితే డెఫినెట్లీ బానే హిట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు, చూద్దాం.
1: మొత్తం మొత్తం బంగారం లాంటి టాకే ఉంది.
0: అబ్సల్యూట్లీ,
2: అబ్సల్యూట్లీ.
1: సంగీతం వెళ్ళారా సార్?
2: సంగీతంకి వెళ్ళలేదండి, వెళ్దాం అనుకున్నాను యాక్చువల్ గా.

0: సూపర్ ఎంజాయ్ ద మూవీ శ్రీనివాస్ గారు, మీకోసం మీ పాట లైన్అప్ చేశాను, కమింగ్ అప్ అండి. ఆల్ రైట్, సో శ్రీనివాస్ గారు మీరు కోరిన మీరు పాడిన వారు కోరిన పాట మీరు పాడిన పాట రిక్వెస్ట్ నేను ఇప్పుడు లైన్అప్ చేశాను. అండ్ ఇందాక మీరు సుజాత
1: ఈ పాట ప్లే చేసే ముందు మరి చెప్పాలి లెట్స్ ఎంజాయ్ ద పెయిన్ అని
0: కాదు, ఇందాక అదొకటి, రెండోది ఇందాక మీరు సుజాత మోహన్ గారి గురించి కొంచెం రీసెర్చ్ చేస్తా ఉన్నారు కదా, ఈ పాట తర్వాత
1: ఇప్పుడే చేస్తా.
0: ఎస్, లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్ అగైన్ ఫ్రమ్ ద మూవీ జోడీ.

0: సో జోడి చిత్రం నుంచి మనం విన్న ఆ పాట తోటి కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం. అవినాష్ గారు, ఈ పాటకి మీరు రీసెర్చ్ చేసే ఉంటారు?
1: నేను యాక్చువల్లీ రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే సుజాత మోహన్ గారి ఏజ్ 63 అని.
0: అది ఇంకా చాలా విషయాలు కూడా మనకి తెలుసుకునే అవకాశం ఉంది, బట్ బ్రేక్ తర్వాత మనం మాట్లాడదాం. అవినాష్ గారు ఏం రీసెర్చ్ చేశారు? లెట్స్ బీ బ్యాక్.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, క్రిస్కో, ఫ్లవర్ మౌస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి, రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ మన కొత్త క్యాప్షన్ చెప్పేసేయండి అవినాష్.
1: Yes, sounds like home.
0: Sounds like home. And with our new logo, kotta raktam nimpukoni mee munduku vachesam.
1: Yes,
0: mottam raktam marchukoni vachesayi.
1: Nu mottam raktam marchukoni vachesayi. Nizam chaala bagundi.
0: Adi latest lyric and chaala baaga design chesaru and chaala baaga paadaru mana AR Rahman garu emantaru.
1: ఎస్, పెద్ద సినిమా చూసిన వాళ్ళు ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ కొత్తగా 5 minutes ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు.
0: వెరీ నైస్, ఇదో కొత్త న్యూస్. ఏమేంటే కొంచెం టిడ్బిట్స్ మన ఏమంటారు స్పాయిలర్స్ కాకుండా ఇచ్చేసేయండి. అసలు ఏం యాడ్ చేస్తున్నారు
1: అంటే బేసిక్ గా ఎవరే ఫస్ట్ చూసిన ఆడియన్స్ కి కొన్ని జంప్స్ కనిపించినాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు అవుంటే బాగుండేది ఇవ్వంటే బాగుండేది అని అన్నాను కదా, అలాంటి కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ చరణ్ గారు, అంటే చూడని వాళ్ళకి ఇది స్పాయిలర్ ఉంటుందేమో. ఓకే, మీరు ఒకవేళ సినిమా చూడకపోతే కాసేపు వాల్యూమ్ తగ్గించుకోండి, చూస్తే కనుక వినండి. ఓకే, సో బేసిక్ గా రామ్ చరణ్ గారు నాకు మంచి అమ్మాయిని చూసి వెతికి పెట్టండి అని చెప్పి మొదలు అడుగుతాడు. సో ర్యాండమ్ గా మధ్యలో చోట జాహ్నవి కపూర్ నన్ను కలుస్తారు. బట్ వీటి మధ్యలో ఏం జరిగింది అనే సీన్లు ఉండవు అనమాట. సో ఆయన కొన్ని పెళ్లి చూపులు అటెండ్
0: అవుతారు,
1: అలాంటి కొన్ని సీన్లు యాడ్ చేశారు. 5 minutes 56 seconds వరకు యాడ్ చేశారు.
0: వెరీ నైస్, వెరీ నైస్. మేబీ కొంచెం సాఫ్ట్ టచ్ ఇద్దాం అని చెప్పి యాడ్ చేసి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, నేను కూడా ఇంకా చూడలే యాక్చువల్లీ, పెద్ద మూవీ చూడాలి.
1: ఎస్, నేను మీకోసం సాకర్ నేర్చుకుంటాను, మీరు నాకోసం వారానికి ఒక సినిమా చూడండి.
0: వారానికి ఒక సినిమా చూడాలండి. అసలు చూడకుంటే మరి అసలు ఇన్ఫర్మేషన్ కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఐ మీన్ అదే, మరి మొత్తం రక్తం మార్చుకుని వచ్చిన తర్వాత నా రక్తం కూడా మారాలిగా. ఈ కొత్త సినిమాలు చూసే రక్తం లేదు ఇప్పుడు, సో ఎక్కించుకుంటా.
1: You will say sound like new home under Mirabhari.
0: Sounds like new home, feels like new home. Yes. Yes. Brilliant, brilliant. And ade, you know, on a serious note, peddi cinema lo oka 5-6 nimishalu nidivi unna konni you know cut scenes evaithe unnayo malli add chesi chupistunnaranta. Let's go and watch once again. And you know, cinemalu manam okkasari rendusari okkasari em chudatlega elagu rendu saru kuda chustunnam.
1: ఎస్, మళ్ళీ పుడతామా ఏంటి ఆ సినిమాలు పెద్ద చెప్పారు.
0: సో రెండో అవకాశం ఈసారి పెద్ద మూవీకి ఇద్దాం. మరి ఇందాక శ్రీనివాస్ గారు కాల్ చేసి మనకి జోడీ పాట రిక్వెస్ట్ చేస్తూ, బై ద వే ఆ పాట పాడింది కూడా శ్రీనియే.
1: ఎస్, అండ్ సుజాత గారు అని పేరు కూడా చూసారండి, ఇందాక గూగుల్ చేశారు.
0: మనకు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: ఎస్,
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సులభి మీ పేరు.
2: నేను సంతోష్ అండి.
0: చెప్పండి సార్, సంతోష్ గారు ఎలా ఉన్నారు?
2: కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటో వరల్డ్ కప్ మ్యాచ్ వెళ్తున్నా 22nd కు.
0: ఫెంటాస్టిక్. ఎవరెవరు మ్యాచ్ అది?
2: అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా.
0: అబ్బా, యూఆర్ వెరీ లక్కీ అండి, వెరీ వెరీ లక్కీ.
2: కాస్ట్లీ టికెట్ అండి, బట్ దట్స్ ఫైన్. వన్ టైం
0: వాచ్ కదా. నిన్న మన ఆత్మీయ శ్రోత నరసింహం గారు కూడా అదే చెప్పారు, వన్ టైం వాచ్ కోసం ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. యూనో మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం.
1: సంతోష్
2: గారు మా తండ్రి కూడా అడిగాడు, ఐ వాంట్ టు వాచ్.
1: సంతోష్ గారు, మ్యాచ్ గెలిచాక మీ పేరేంటి తెలుసా? సంతోష్
2: అన్నమాట. ఆ మూవీ వచ్చినప్పుడు అయితే నన్ను ఎంతమంది అట్లా పిలిచారు అసలు. అయితే
0: ఎంత పెద్ద ఫేమస్ డైలాగ్ అప్పట్లో అవుతుంది.
2: అవునవును, యా ఇట్ వాస్. మా నేమ్ బాగా బ్యూటిఫుల్ గా చేశారు.
0: మీరు సాకర్ గేమ్ కి లక్కీ అని ఎందుకంటున్నా అంటే, యూఆర్ స్ట్రైట్ అవే హెడింగ్ ఇన్ టు ది యునో గేమ్ ఆఫ్టర్ ద హ్యాట్రిక్ బై లియోనిల్ మెస్సీ. ఏం కొట్టిండండి 3 goals మాత్రం, అసలు వరుస పెట్టి ఫట్ అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే 3 goals వెళ్ళిపోయినాయి. ఒకటి లెఫ్ట్ హ్యాండర్, ఒకటి 2 left, ఒకటి రైట్.
2: అవును అవును,
0: మీరు నిజంగా అది గేమ్ చూసిన తర్వాత కూడా మాకు కాల్ చేయండి, మీ విశేషాలు పంచుకోండి ఆ గేమ్ లో.
2: ఇంకా కపుల్ ఆఫ్ థింగ్స్. దాని తర్వాత పెద్ద మూవీ గురించి అండి. పెద్ద మూవీ చూసాను నేను, మా సన్ బాగా ఇంట్రెస్ట్ ఉండే, చూద్దాం అండి. 10 years ఓల్డ్
0: అభిప్రాయం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు.
2: యాక్చువల్లీ ఇట్ వాస్ వండర్ఫుల్ మూవీ అండి. రీసెంట్ టైమ్ లో ఇన్స్పిరేషన్ కోసము కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ టెల్ టు ఆల్ ద పీపుల్. ఆల్వేస్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మసాలా అండ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మూవీ, బట్ దిస్ మూవీ ఈజ్ ఈ జనరేషన్ లో ఇట్లాంటి మూవీస్ ఇప్పుడు రేర్ గా వస్తున్నాయి యాక్చువల్ గా. ఎందుకంటే ఎప్పుడు కానీ లైఫ్ లో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేది ఉండాలనేది నిరూపించాడు ఫస్ట్ పార్ట్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అది ఎందుకంటే లైఫ్ లో ఏది కానీ ఒక మనం టాస్క్ తీసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది అని బ్లైండ్ వెళ్ళిపోయి చాలా మంది డిజాస్టర్ అయిపోయి దే విల్ బి బికమ్ లైక్ అ ఫెయిల్యూర్. బట్ దిస్ గై షోన్ దట్ ఇఫ్ ఐ ప్లాన్ ఏ డజంట్ వర్క్ ఐ వర్క్ ఫర్ ప్లాన్ బి, ప్లాన్ బి డజంట్ వర్క్ ఐ గో ఫర్ ప్లాన్ సి. సో నేను మా సన్ వచ్చేటప్పుడు అదే అడిగా కార్ లో, వాట్ యు లైక్ ఇన్ దిస్ మూవీ, వాట్ ఈస్ ద థీమ్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ
0: గ్రేట్
2: అని మేము అందరం వచ్చేటప్పుడు డిస్కస్ చేసాం అన్నట్టు. సో ఆల్వేస్ లైఫ్ లో హర్డిల్స్ వస్తుంటాయి, యు హావ్ టు మూవ్ ఆన్ అండ్ స్విచ్ యువర్ ప్లాన్స్ అండ్ యా. సో లైక్ దట్ వి
0: వండర్ఫుల్. మీరు థీమ్ మీరు మూడు ముక్కల్లో చెప్పేశారు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఎప్పుడైనా సరే బ్యాకప్
2: కరెక్ట్ అండి. ఇన్స్పిరేషన్ కు యంగ్ జనరేషన్ కు అలాంటి ఇన్స్పిరేషన్ కావాలి వాళ్ళ కెరీర్ లో గానీ వాళ్ళ లైఫ్ లో గానీ వాళ్ళ యూనో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద లైఫ్ దే అండర్ గో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రెస్. సో దే నీడ్ టు ఆల్వేస్ థింక్ ఇన్ డిఫరెంట్ వేస్, దే నీడ్ టు ట్రై, దే కెన్ నాట్ గెట్ ఎ సొల్యూషన్ ఇన్ వన్ డైరెక్షన్, దే నీడ్ టు కీప్ ఆన్ మూవింగ్
0: విథౌట్ ఎనీ హెసిటేషన్. 100% కరెక్ట్ చెప్పారండి.
2: ఇంకొక పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ గుడ్ న్యూస్ వాట్ ఐ డిడ్. సో ప్రిస్కో ఎలక్షన్స్ అనే కదండి రీసెంట్ గా,
0: అవునండి,
2: అయితే ఐ గివ్ ఏ ఫోర్కాస్ట్ టు మార్క్ హిల్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇచ్చిన రిజల్ట్స్ కు 1 వీక్ తర్వాత.
0: మీకు ఒక క్రౌన్ ఇవ్వచ్చు, ఆక్టోపస్ క్రౌన్.
2: యా యా, వాకి ఆల్సో సేడ్ దట్ ఇట్ వాస్ అమేజింగ్ సంతోష్, హౌ డిడ్ యు డు ఇట్,
0: వెరీ నైస్, వెరీ నైస్. అండ్
1: చెప్పకపోయారండి మీరు సంతోష్ అని,
2: అన్నాడు సంతోష్ గారు అమేజింగ్ పర్సన్ అని చెప్పాడు మాకి.
0: నైస్ నైస్, వెరీ నైస్. ఎక్కడ కలిసారు వారిని, మన జాతరలో కలిసారా లేకుంటే బయట ఎక్కడన్నా?
2: జాతరలో కూడా కలిసామండి, జాతరలో మాటా సైడ్ నుంచి కూడా మేము ఈవెంట్ చేసాం కదా, మన నంబర్ మాటా ఫోర్ మెంబర్
0: రైట్ రైట్ రైట్. అదే
2: మేము చాలా స్టేప్ లో ఈవెన్ మా సన్ బర్త్డే కూడా వచ్చాడు మాకు, దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్
0: ఇట్. సూపర్. ఎక్కడ మన ఇంటికి?
2: వెరీ క్లోజ్ టు మీ.
0: వెరీ నైస్, వెరీ నైస్.
2: యా యా, యాక్టివ్లీ సపోర్టెడ్ హిమ్ టు సపోర్ట్ ద యూనిటీ ఆఫ్ ఫ్రిస్కో.
0: Very nice, very nice. And yeah, once again, big congratulations from the, you know, radio waves of Radio Surabhi to Mark Hill Garu for being the, you know, mayoral elect right now. Inka pramana swikaram chesin tarvata mayor.
2: June 7th or June 8th andi date decide aipundi. So it's at the Frisco Hill, Frisco Hall lo, it's the 6th to 8th andi.
0: July, you
2: mean? Already, Mark team was chepparu.
0: Achcha, okay, okay. ఫెంటాస్టిక్. సో ప్రమాణ స్వీకారానికి మరి ఆహ్వానం వస్తుందని ఆశిస్తున్నాను. వావ్, మీరేం చాలా దూసుకెళ్ళిపోతున్నారు సార్.
2: యాక్టివ్ ఉండాలండి, మన లోకల్ లో ఉండి మన వాళ్ళు ఓన్లీ యునో దే థింక్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ వెన్ యు ఆర్ ఇన్ సిటీ, వెన్ యు ఆర్ ఇన్ ఎ రూమ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ రూమ్ అన్నట్టు. వెన్ యు ఆర్ ఇన్ ఫ్రిస్కో వీ నీడ్ టు థింక్ అబౌట్ ఫ్రిస్కో మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ ఆఫ్టర్వర్డ్స్ we can think about other things.
0: 100% correct and definitely we need to be active, at least we need to be stay top on the things which are happening in and around, there is em jarugutundi enti anedi, it's very important.
2: Local level participate aithe baaguntadi, so that they understand our culture,
0: yeah,
2: and they understand about our what we think, what we do. So the gap and the basically the communication is all important. Mm-hmm. Integrity and integration anedi chaala important. Mm-hmm. Between our culture and the true. You know, local culture.
0: True, the message.
2: So people chaala mandi okati ante exact cheppalante marketing team vallu oka message pampichindi, Santosh we love you anu pampichindi. And that's the way I was closely working with them, giving Indian food, you know, sometimes they should know about our culture and all. So they understood now, oh, it's not an Indian team and then.
0: Absolutely. Before the elections, definitely both of them were neck and neck candidates for sure. అది ఎవరు గెలుస్తారో ఏంటో అనేది అసలు చాలా ఉత్కంఠ భరితంగా ఉండే. but eventually market.
2: Yeah, my forecast was actually surprising. It came exactly 5,000 votes against the Mark Miranda, and you will get 58% and 58% exactly.
0: Superb, superb. I hope he
2: will. And number shocking is that total counts polled 34,000 votes. Total FESCO poll count 34,000, out of which you will get the 58%. And the rod will get this much percentage. And exam ichano. I exactly choose me surprise and I use it.
0: ప్రాబ్లీ మీకు డెఫినెట్లీ మీకున్న రీసెర్చ్ ప్రకారం మీరు చేసే ఉంటారు. ఐ మీన్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఉంటుంది భవిష్యత్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద పాజిటివిటీ ఆన్ పెద్ద మూవీ అండ్ ఆల్సో యూనో కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్.
2: ఆల్ ద పీపుల్ టు గో అండ్ వాచ్ లిటిల్ బిట్ కొంచెం ఎమోషనల్ ఉంటుంది, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ థింగ్. బట్ వి సీ ఇన్ ద పాజిటివ్ సైడ్ హౌ పీపుల్ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్.
0: ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ టాకింగ్.
2: ఫైన్, థ్యాంక్ యూ.
0: That was Santosh Garu with lots of information. You know, multitasking laga anipicharu nakaithe, it is soccer at you know local politics lo involve avadamu, and of course you know tana mata lo kuda member, and kreeda rangam lo kuda soccer games chustunnaranta.
3: No, damn,
0: enta versatility chudandi. You know, I hope you know he will excel to the next level in his career. Let's listen to this song from the movie Peddi in itself. Emantaru?
3: Yes.

0: All right. That was Rai Rai Rara from the movie Peddi. Aithe, unnara Avinash?
1: Yes. Yes, yes.
0: ఈ పాటకి 2026 సంవత్సరానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంది అవార్డు వస్తుంది, అండ్ ఆల్సో తెలంగాణ స్టేట్ కి సంబంధించి గద్దర్ అవార్డు కూడా వస్తుందని నా గాఢమైన ప్రగాఢమైన నమ్మకం.
1: డెఫినెట్లీ లిరిక్స్ సెక్షన్ లో అయితే మాత్రం నేను
0: అనంత్ శ్రీరామ్ గారికి ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాను, బట్ వీ విల్ సీ హౌ ఇట్ గోస్.
1: Yes. So, ఒక ఇంపార్టెంట్ విషయం ఇందాక నుంచి చాలా కుతూహలతో వెయిట్ చేశానండి చెప్పడం కోసం.
0: 100%
1: మ్యాటర్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ యాక్ట్ చేసిన ఒక సినిమా.
0: ఓకే.
1: అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటే, నిన్న అకస్మాత్తుగా సినిమాకి ప్రీమియర్ అని చెప్పి మా వాళ్ళు ప్లాన్ చేసి, మా వాళ్ళు అంటే బేసిక్ గా రిలీజ్ ప్లాన్ అయింది, ప్రీమియర్ ఉందని తెలియదు. సో నిన్న ఆ ప్రీమియర్ ప్లాన్ చేసి అరౌండ్ 9:00 ఆ టైం కి ఇక్కడ దే స్టార్టెడ్ అండ్ ఐ గాట్ టు వాచ్ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ నౌ. ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫిలిం ఆన్ ఈటీవీ.
0: కంగ్రాచులేషన్స్ అవినాష్ గారు, మీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది, సో స్ట్రీమింగ్ కూడా కాబోతుంది, సో అందరు కూడా మేమందరం మీ అందరికి సపోర్ట్ గా ఉంటాం.
1: ఎస్, అంటే యాక్చువల్ స్ట్రీమ్ అయిపోతుందండి ఈ రోజే. మీరు ఈటీవీ ఒక సబ్స్క్రిప్షన్ ఉంటే యూ కెన్ వాచ్ ఇట్. యా, అందులో ఒక ఫస్ట్ ఒక ఒక మంచి రోల్ చేశాను, బట్ యూ విల్ రిమెంబర్. అంతవరకు అయితే చెప్పగలను.
0: వావ్, మీ అందరం మనందరం కూడా మన జట్టు సభ్యుడైన అవినాష్ గారిని మొట్టమొదటిగా సపోర్ట్ చేసిద్దాం. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అది యూట్యూబ్ లో ఆల్రెడీ ఉంది, సో అదేదో మనం చూసేద్దాం వెంటనే. నేను ఇప్పుడే ఈ షో మన షో అయిపోయిన తర్వాత వెంటనే చూసేస్తాను.
1: లేదు, యూట్యూబ్ కూడా కాదండి, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, ఈటీవీ విన్ అని. ఈటీవీ విన్ లో ఇట్స్ ఫుల్ లెంగ్త్ ఫిల్మ్. ఇట్ వాస్ సపోజ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్, బట్ విన్ వరల్డ్ లో ఎక్స్క్లూజివ్ గా తీసుకున్నారు సినిమా. సినిమా పేరు జయముంది భయమేల మనస.
0: జయముంది
1: భయమేల మనస.
0: జయముంది భయమేల మనస, అది అవినాష్ గారు నటించిన మూవీ. అండ్ మనందరం చూసి ఈటీవీ విన్ లో ఓటీటీలో చూసి డెఫినెట్గా వి విల్ ఆల్ ఎంకరేజ్ హిమ్ టు బి అట్ ఎ నెక్స్ట్ లెవెల్.
1: చూసి చెప్పండి, అండ్ కుదిరితే మేబీ బిఫోర్ ద షో ఎండ్స్ ఐ విల్ ప్లే వన్ సాంగ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్.
0: ఓ, పాటలు కూడా ఉన్నాయి. ఎన్ని పాటలు ఉన్నాయి ఆ సినిమాలో?
1: పాటలు ఒక 5 పాటలు ఉన్నాయి. మనం అంటే లిటరలీ ఇండస్ట్రీలో మెయిన్ స్ట్రీమ్ సింగర్స్ అడుగుతున్నారు, లైక్ కార్తీక్, రంజిత్, ఇలాంటి వాళ్ళే పాడు. ఎస్పి చరణ్ గారు.
0: మీది ఫుల్ లెంత్ రోల్?
1: నాది ఒక ప్రాపర్ ఫ్రెండ్ రోల్ అండి, ఒక 20-25 మినిట్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్.
0: సూపర్.
1: ఎస్.
0: సో ఇస్ దిస్ యువర్ ఫస్ట్ మూవీ అవినాష్ గారు?
1: ఎస్, ఫస్ట్ డెబ్యూ అండి. ఎస్,
0: డెఫినెట్లీ మీరు సినిమాలలో నెక్స్ట్ లెవెల్ లో కూడా వెళ్ళిపోతారు, మాది గ్యారంటీ.
1: ఎస్, అప్పుడు అప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చి ఒక ఒక షో చేస్తే మళ్ళీ మిమ్మల్ని కలవాలి.
0: తప్పకుండా. అండ్ యా, వి విల్ ఆల్ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మా ఇంటి బంగారంలో 2వ పాట కూడా ఏదో రిలీజ్ అయింది కదా మొన్న, అదేనా?
1: ఎస్, ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది.
0: ఇది నిన్ను చూస్తూ అడిగే ఆకాశం అనే పాట, అదేనా?
1: ఎస్ ఎస్ ఎస్, మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ అది. సో ఐ థింక్ సినిమా లేదా ఫ్లాష్ బ్యాక్ రిలేటెడ్ సాంగ్ అనుకుంటా. ఐ థింక్ వి షుడ్ వాచ్, వి షుడ్ లిసన్ ఇట్ రైట్ అవే.
0: డెఫినెట్లీ, మనం ఇప్పటిదాకా నేను తస్సది ఆ సాంగ్ విన్నామో, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా నిన్ను చూస్తూ పాట ఇప్పుడు మనం వినిద్దాం. 2వ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మా ఇంటి బంగారం. హియర్ ఇట్ ఈస్.

నైస్ మెలోడీ ఫ్రమ్ ద మూవీ మా ఇంటి బంగారం నుంచి రెండవ పాట మనం విన్నాం. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుందండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం అండ్ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ పాజిటివ్ టాక్ అయితే ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు. వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆల్రైట్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఒక ప్రకటన చూసుకుని నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. అండ్ మై పర్స్ వారు ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని యూనో గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వారు రెడీ చేసుకుని పెట్టుకున్నారు. బట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్ కంప్లీట్ ది కేవైసీ ప్రాసెస్, నో యువర్ కస్టమర్ ప్రాసెస్ అండ్ చూస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫర్ యువర్ డాడ్స్ అనమాట ఇన్ అకేషన్ ఆఫ్ అ ఫాదర్స్ డే. ఇంకా చాలా ఉన్నాయి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యునో ఫినిష్ ద కేవైసీ ప్రాసెస్ బై ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ అన్ ప్రాపర్ ఐడి అండ్ సెలబ్రేట్ లవ్ కేర్ అండ్ ఫ్యామిలీ విత్ మైపర్సు.com. డౌన్లోడ్ నౌ అండ్ మేక్ దిస్ ఫాదర్స్ డే అండ్ ఎక్స్ట్రా స్పెషల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mana Shanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. That too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Mera tumhara hamara pyar sabka favorite India bazaar.
2: Gata 24 gendla nunchi India bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. అవినాష్ ఉన్నారా? యా. సో మనం ఏం చేస్తున్నామంటే, రావు బహదూర్ నుంచి ఒక పాట వింటున్నాము. ఆ పాట మధ్యలో వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పాటను కంప్లీట్ చేసేద్దాం.

0: ఆల్ రైట్, ఎట్టా ఎట్టా పాట ప్లే చేసినండి.
1: ఎస్, వి ఆర్ బ్యాక్.
0: ఇప్పుడు ప్లే చేసిన పాట ఎట్టా ఎట్టా, ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండ్ అవుతున్న పాట, లెనిన్ సినిమా నుంచి.
1: ఎస్, లెనిన్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఐ థింక్ అఖిల్ గారు డెఫినెట్లీ హిట్ కొట్టబోతున్నారని అయితే అర్థమైందండి.
0: అవును, మనోడికి పడాల్సిందే మంచి ఒకటి, మంచి హిట్ పడాలి డెఫినెట్లీ. లేకుంటే మాత్రం కొంచెం హిట్ పడకుంటే కష్టాలలో ఉంటాడేమో. ఎట్టా ఎట్టా అనుకుంటా
1: అంటే యాక్చువల్లీ ఈ సినిమా విషయంలో హీఈస్ ఆల్సో టేకింగ్ సో మచ్ కేర్ అట. నేను విన్నది ఏంటంటే ఈవెన్ టీజర్స్ గానీ ట్రైలర్స్ గానీ దగ్గరుండి చూసుకుంటూ మైండ్ లో వెళ్ళేదాకా హీస్ టేకింగ్ కేర్ అట. దట్స్ వాట్ ఐ హర్డ్.
0: గ్రేట్. మరి నెక్స్ట్ పాట చెప్పండి, ఏ పాట పడదాం?
1: ఎస్ డెఫినెట్లీ, నేను యాక్ట్ చేసిన సినిమా నుంచి ఒక పాట విన్నాను అందు నాకు
0: తప్పకుండా. ఇది
1: జయముంది భయమేల మనసు నుంచి బౌండరీ దాటని ఒక సాంగ్ ఉంది, సింగర్ రంజిత్ గారు పాడిన పాట. ఐ థింక్ నేను పంపించాను గిరి గారు, సో దట్ సాంగ్. టు కీప్ ఇట్ వెరీ షార్ట్, ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మూడు బాగోక బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని అనుకుంటే కనుక అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ ట్రిప్ లో ఎన్ని పంచాయతీలు జరుగుతాయి అండ్ హౌ డిడ్ దే ఫైనల్లీ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ ట్రిప్ అనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో, అట్ ద సేమ్ టైమ్ రిలేటబుల్ ఎమోషన్స్ తో, వాటన్నిటి మధ్యలో స్కూల్ ఎపిసోడ్ లో సడన్ గా కనిపించే అవినాష్ తో యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం ఆన్ ఈటీవీ విన్. జయమంది భయమేల మనసు
0: 100%. అండ్ మీరు యాక్ట్ చేసిన దానికి సంబంధించి ఏదైనా ట్రైలర్ ఉందా?
1: ట్రైలర్ అంటే యాక్చువల్లీ మీకు నేను పంపిన సాంగ్ లో ఒక సాంగ్ యాక్చువల్లీ అందులో నేను ఉంటాను అనమాట, అంటానో లేదో అని కార్తిక్ గారు పాడారు అన్నమాట.
0: అదే పెడదాం.
1: ఎస్, అంటే అది లవ్ ఎమోషన్ కదా. సరే, ఓకే, ఫైన్. అందులో అంటానో లేదో అనే పాట గిరిగారు చూడగలరు, మీరైతే వినగలరు, అయిపోయినది మాట్లాడదాం.
0: అబ్సల్యూట్లీ, ఆ పాట ఇప్పుడు లైన్అప్ చేస్తున్నా. అండ్ లెట్ మీ జస్ట్ వాచ్ దిస్ అంటానో లేదో లిరికల్ వీడియో ప్లే చేసుకుంటున్నాను. లిరికల్ ప్లే చేయమంటారా? ఇంకోటి అసలు వీడియో మనకున్న అవైలబుల్ ఉన్నది అదే కాబట్టి అదే ప్లే చేస్తున్నా. అండ్ లెట్స్ లిసన్ టు దిస్. ఇప్పుడు చూస్తున్నా, మీరు మాత్రం వినేసేయండి, చూసిన తర్వాత లెట్స్ టాక్ అగైన్.
1: ఎస్.

0: Such a beautiful song, Karthik Bada Ripata. Hello, Avinash garu, unnara?
1: Yes, we are back.
0: Yeah. So, Karthik paadindi kada ee paata?
1: Avunandi, Karthik e paadindi paata. And chaala ante nenu chinnappudi nunchi Karthik paatlu ante maamuluga chevukosukunnanu kaadu. Alanti nenunna oka oka oka cinemalo andulo nenunna shots lo Karthik paadadu ante nenu aa roju entha anupadukunnanu annanu.
0: Nenu ade antunna ippudu what I am trying to say. Ippudu mana platform lo mana cinema gurinchi mana maatladukokunte ela andi ekkadekkada platform lo evaro maatladutunnaru vaalliki sambandham leni maatlanni. అలాంటిది మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉంచుకొని మన సినిమాలో మీరు ఒక 25-30 నిమిషాలు నిడివిలో మంచిగా యాక్టింగ్ చేసి అసలు ఒక మంచి సపోర్టింగ్ రోల్ లో ఉండి ఐ వాజ్ లుకింగ్ అట్ దట్ సాంగ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సపోర్టింగ్ రోల్ లుక్స్ లైక్ ఫర్ ష్యూర్
1: ఎస్ అండి అండ్ యాక్చువల్లీ చాలా ఒక ప్రాపర్ 4-5 సీన్స్ ఉంటే బాగుంటాయి 5 సీన్లు బాగుంటాయి
0: యా అబ్సల్యూట్లీ అండ్ వ్యూస్ కూడా చాలా యూనో వెరీ హై నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి పాటకి యాక్చువల్లీ ఆల్రెడీ views and yes, likes and comments
1: ఈ వీకెండ్ కనుక థియేటర్ కి వెళ్ళి ఒపీనియన్స్ లేకపోతే కనుక డెఫినెట్లీ వాచ్ ఇట్ అట్ యువర్ హోమ్ అట్ యువర్ కంఫర్ట్ యూ విల్ ఎంజాయ్
0: డెఫినెట్లీ ఇది ఎంత నిడివి సినిమా ఫుల్ ఎంత 2.5 అవర్స్
1: 220-210 అట్లా ఉంటుందండి ప్రాపర్ సినిమా లెంగ్త్ ఉంటుంది
0: సో
1: చూసేయచ్చు
0: సో బేసిక్ గా యూఆర్ ఎ స్టూడెంట్ ఇన్ దట్ మూవీ
1: yes school atmosphere lo untundi aa episode school ante parmata
0: definitely mana cinema gurinchi manam kuda spoilers ivaddu kada kachithanga ivaddu chudalsinde chusin tarvata abhiprayam cheppali
1: ante em chepparu
0: yeah etv win lo undi mana mee abhimana avinash natinchina cinema jayamundi bhayamela manasa cinema peru malla raaskondi jayamundi bhayamela manasa టైటిల్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ జయముంది భయమేల మనస అసలు బ్యూటిఫుల్ టైటిల్ ఎవరు డిజైన్ చేశారు గానీ హెడ్స్ ఆఫ్ టు దెమ్ అండ్ యా సో యునో కార్తీక్ అండ్ యునో రంజిత అతని పేరేంటి మనం ఇందాక పాట
1: డైరెక్టర్ పేరు రంజిత్ అండి మ్యూజిక్ చేసింది కళ్యాణ్ నాయక్
0: ఓకే అండ్ కాదు ఇందాక పాట ఇంతకు ముందు పాట ఈ పాట కాకుండా ఇంతకుముందు పాట పాడింది మన రాహుల్ నంబియారా ఎవరు అంటారు
1: రంజిత్ అండి రంజిత్ పాడారు
0: రంజిత్ గోవింద్
1: రంజిత్ గోవింద్ చాలా సినిమాల్లో
0: అసలు
1: పాటలు పాడారు
0: రంజిత్ గోవింద్ మై ఫేవరెట్ సింగర్ మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు హ్యాండ్ షేక్ కూడా ఇచ్చాను ఇక్కడ కాన్సర్ట్ కి వచ్చారు డాలస్ కి రంజిత్ అండ్ ఆలాప్ రాజు అండ్ ఆల్సో వాళ్ళ టీమ్ అంతా వచ్చారనమాట వచ్చినప్పుడు మంచి వి హ్యాడ్ ఏ 5 మినిట్ కాన్వర్సేషన్ ఆన్ స్టేజ్ అంటే కాన్సర్ట్ అయిపోయిన తర్వాత సో వీళ్ళందరితోటి కార్తీక్ రంజిత్ దీస్ ఆర్ ఆల్ బిగ్ నేమ్స్ ఇన్ టాలీవుడ్ అండ్ తమిళ గాని తెలుగు గాని ఇండస్ట్రీలో సో ఇలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మరి మన సినిమా గురించి మనం చెప్పుకోకుంటే మన ప్లాట్ఫామ్ లో ఎలా ఉంటుంది చెప్పండి జయముంది భయమేల మనస అనే చిత్రాన్ని ఈటీవీ విన్ లో ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా ఈ వీక్ లో మీకు వీకెండ్ లో ఎస్పెషల్లీ ప్లాన్స్ లేకుంటే నేనైతే డెఫినెట్ గా సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ చూస్తా దట్స్ మై గ్యారంటీ నేను ఖచ్చితంగా ఈ సినిమా కోసమే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తా ఇంట్లో ఉండుండొచ్చు ఒకవేళ ఉంటే మంచిది లేకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ టేక్ ది సబ్స్క్రిప్షన్
1: థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ అలాట్ మీరు కూడా వింటున్న వాళ్ళు ఎవరు ఉంటే చూసి చెప్పండి లెట్ మీ నో ఐ వుడ్ లవ్ టు హ్యావ్ యూ ఫీడ్బ్యాక్
0: అబ్సల్యూట్లీ ప్రస్తుతానికి ఇంతే మళ్ళీ మిగతా విషయాలు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం సో కొంచెం మనం బయటకు వచ్చేసి మళ్ళీ మనం వద్దాం గానీ ఇందాక సమంత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 2-3 ఫన్ ఫ్యాక్ట్స్ నేను యూనో గ్యాదర్ చేశాను అనమాట ఎలాగో తన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అండ్ తను పుట్టింది పెరిగింది పల్లవరం తమిళనాడులో
1: పల్లెటూరు
0: పల్లవరం నాకు తెలుసా దానికి ఒక చిన్న ఒక ఎప్పుడో గంటకు 3 గంటలకు ఒకసారి వచ్చే ఒక ట్రైన్ ఉంటది
1: ఇంట్రెస్టింగ్
0: లోకల్ ట్రైన్స్ జనరల్ గా అక్కడ 5 నిమిషాలకు ఒకటి 10 నిమిషాలకు ఒకటి ఉంటాయి కదా ఈ ప్రాంతానికి పోవాలంటే 3 గంటలు వెయిట్ చేయాలన్నమాట సో లుక్స్ లైక్ షీ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ ఒక పల్లె వాతావరణంలో జన్మించి పుట్టి పెరిగినట్టున్నారు డెఫినెట్లీ అండ్ అది తన యాక్టింగ్ లో మన రంగస్థలం సినిమాలో కూడా కనిపిస్తుంది కదా డెఫినెట్లీ
1: అంటే సమంత గారి యాక్టింగ్ అంటే నాకు అసలు చాలా చాలా చాలా ఇష్టం
0: సో పల్లవరంలో అంటే డెఫినెట్లీ తను డెఫినెట్లీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఉంటారు అండ్ ఆబ్వియస్లీ దాని తర్వాత వేరియస్ కాలేజెస్లో స్టెల్లా మేరీలో ఎస్పెషల్లీ అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి దాని తర్వాత మోడలింగ్ అండ్ దెన్ ఇన్ టు మూవీస్ విత్ ద మూవీ ఏ సినిమా ఫస్ట్ సినిమా
1: ఏమై చేశారు కదా
0: అంతే అదే సినిమా ఏమై చేశారు సినిమాలకు రంగ ప్రవేశం చేస్తూ ఇప్పటికీ మనల్ని యాక్టింగ్ తో అలరిస్తూ మనందరినీ కూడా మా ఇంటి బంగారం అనే చిత్రంతో ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా నుంచి పాట వినేశాం, బట్ నెక్స్ట్ సమంత గారి పాట ప్లే చేస్తున్న కొత్త ఖుషీ సినిమా నుంచి నా రోజా నువ్వే.
1: ఓ బ్యూటిఫుల్ పాట, బ్యూటిఫుల్ పాట,
0: సూపర్ సాంగ్. లెట్స్ లిసన్ టు దిస్.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఆహా, ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Ready?
3: Yes, sir.
2: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chat, thali and catering.
2: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
4: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: ఆల్ రైట్ హర్ష గారు, నా మాట వినిపిస్తుందా?
1: వినిపిస్తుందండి.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. అవినాష్ ఉన్నారా?
2: ఎస్ ఉన్నానండి. మార్నింగ్
0: హర్ష గారు, ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్.
2: హాయ్ హర్ష గారు, చెప్పండి.
1: హాయ్ అండి. మొన్న మీరు మండే ప్రోగ్రామ్ చేస్తూ సినిమా గురించి సజెస్ట్ చేశారు కదా, సినిమా సంగీతం కదా. యాక్చువల్ గా నాకు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి ఇండియా నుంచి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మాకు ఇక్కడ అవైలబుల్ లో లేదు దగ్గరలో.
2: మీరు ఒకే ఒక్క పని చేయాలండి, స్టోరీ పెట్టి డైరెక్ట్ గా నాగేశ్వరిని ట్యాగ్ చేసేయండి. ఆయన లిటరల్లీ మార్కెటింగ్ మనంతా ఆయన చూసుకున్నట్టున్నారు. ప్రతి స్టోరీ ఆయన రీషేర్ చేస్తున్నారు.
1: ఓకే ఓకే, ఐల్ డూ అండి. ఎక్కడంటే మీరున్న లొకేషన్ తెలుగు పాపులేషన్ చాలా తక్కువ అండి. పెద్ద సినిమానే ఒక రెండు రోజులు వేసేసారు అండి, రెండు రోజులు కొన్ని షోలు వేసేసారు అంతే. అలా కూడా నేను రెండు సార్లు పెద్దకి మూడు సార్లు చూసానండి, ఒకసారి ఇక్కడ, రెండు సార్లు 100 miles వచ్చాను.
0: వెరీ నైస్ అండ్ ఇందాక రవీనాష్ మాట్లాడుతున్నారు, పెద్ద మూవీలో కొన్ని అంటే రీవ్యాంప్ చేసి మళ్ళీ రిలీజ్
1: చేస్తారు. లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి, ఇంగ్లీష్ వాళ్ళని ముగ్గురిని. సబ్టైటిల్స్ ఉన్నాయి బట్ సినిమా మొత్తం అసలు అలా కాదుకుండా చూసారండి.
0: నైస్, ఓ మై గాడ్. దగ్గరంటే వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసిందంటే రియల్లీ గ్రేట్.
1: స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదండి, ఎమోషన్ స్పోర్ట్స్ కనెక్ట్ అయ్యారు.
0: మీకు ఎనీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీ డెఫినెట్లీ హిట్ అవుతుంది. చరిత్ర చూపించిందే, 90s నుంచి వస్తున్న చరిత్ర అది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండాలి. లగాన్ తీసుకోండి, లేకుంటే ఇంకేదన్నా సరే జర్నీ గాని మన తెలుగు దంగల్ యూనో డియర్ కామ్రేడ్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవీ. అది ఎందుకు హిట్ కాలేదో నాకు అర్థం కాని విషయం, కానీ డియర్ కామ్రేడ్ ఈస్ ఎ గ్రేట్ మూవీ అండ్ నౌ ఇప్పుడు పెద్ద.
1: అవును, మంచి మూవీ అండి, నాకు కూడా బాగా ఇష్టం డియర్ కామ్రేడ్. అన్ఫార్చునేట్ గా
0: ఎస్పెషల్లీ విమెన్ క్రికెటర్స్ గురించి దాంట్లో చూపిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది కొంచెం నాకు డిసప్పాయింట్ అయిన విషయం. బట్ డెఫినెట్లీ
1: ఇప్పుడు వచ్చింటే ఇంకా బాగుండేదేమో. ఇప్పుడు
0: కొంత డెఫినెట్లీ అహెడ్ ఆఫ్ టైమ్ మూవీ అని అనిపించింది నాకైతే. అది
1: యాక్చువల్ గా మనం అనివాళ్ళ
0: విజయ్ గారి
1: సినిమా ఫుట్బాల్ గురించి మాట్లాడుతున్నాం కదండి, క్రికెట్ గురించి మర్చిపోతామండి. వరల్డ్ కప్,
0: విమెన్ వరల్డ్ కప్ మన వాళ్ళు ఇండియా అయితే మాత్రం బాగానే టాప్ ఆఫ్ ది టేబుల్ లో ఉన్నారు ప్రస్తుతానికి.
1: చాలా బాగా ఆడుతారు,
0: టూ గేమ్స్
1: పాకిస్తాన్ తో తర్వాత ఇంకా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి అనుకోండి.
0: Tough matches ahead. మరొక బ్యాక్ బర్నర్ లోకి వెళ్ళిపోయిన విషయం ఏంటంటే, బ్యాక్ బర్నర్ లోకి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది బెన్ స్టాక్స్ విషయం. మీరు ఇంగ్లాండ్ లో ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది, బెన్ స్టాక్స్ ఏం చేశాడు, అసలు క్యాప్టెన్సీ ఎందుకు ఓడగొట్టుకోవాల్సి వచ్చింది. తెలుసా అవినాష్ గారు, బెన్ స్టాక్స్
2: మనం మాట్లాడుకున్నాం, స్టాక్చువల్ స్టోరీ నాకు తెలియదు.
0: అదే ఏం లేదు, లాంగ్ స్టోరీ షార్ట్ మన అంటే యూనో వేరొక టీం మెంబర్ తోటి తను పార్టీకి వెళ్ళి అక్కడ ఫైటింగ్ పెట్టుకున్నాడు అనమాట, ఒక ఒక అతని తోటి
1: రగ్బీ టీం మెంబర్
0: పెట్టుకునేసరికి దే హావ్ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ద క్యాప్టెన్సీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సిరీస్.
1: కొంచెం హిస్టరీ ఉంది, ఈసారి ఫైనల్ గా తీసి పక్కన పడేసారు.
0: ఆల్మోస్ట్ ఇంగింగ్ ఎక్కడదండి, ఇంగ్లాండ్ టీమ్ అసలు కంప్లీట్ రీవ్యాంప్ లో ఉన్నది ఇప్పుడు. కష్టం వెనక్కి రావడం అయితే కష్టం, అన్లెస్ అంటిల్ ఇక బేస్బాల్ రియల్లీ బ్రెండమ్ మెకాలమ్ కన్సిడర్ చేస్తే తప్పితే కష్టం.
1: న్యూజిలాండ్ వెళ్తున్నాయి అండి,
0: చూడాలి. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ.
1: హిస్ ఫ్రమ్ బేసిక్లీ ఫ్రమ్ న్యూజిలాండ్ అండి.
0: విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. యా హిస్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఐ నో బ్యాక్ గ్రౌండ్. అండ్ ఐ హోప్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ ఆఫ్ వెల్ ఇన్ ద సాకర్ వరల్డ్ కప్. ఐ హోప్ దే విల్ కంటిన్యూ ద సేమ్ మూమెంట్.
1: సో టూ డేస్ తర్వాత ఉంది అనుకుంటాను,
0: టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకో
1: యుఎస్ మ్యాచ్ అండి.
0: ఎగ్జాక్ట్లీ అండి, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు.
1: థ్యాంక్ యూ అండి.
0: అది హర్ష గారు కూడా పెద్ద మూవీ గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆల్ ద వే ఫ్రమ్ ఇంగ్లాండ్. అవినాష్ గారు, ఇంతకంటే మనకు కావాల్సింది ఏముంది? ఇందాక సంతోష్ గారు, ఇప్పుడు హర్ష గారు, మీరు, నేను, అందరం.
2: ఎగ్జాక్ట్లీ. అంటే ఐ యాక్చువల్లీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు ఒక సినిమాకి ఒక మిక్స్ టాక్ వస్తే రెండు మూడు రోజుల్లో సినిమా అయిపోయింది ఇంకా లిటరలీ. బట్ దిస్ ఫిలిం ఇస్ యాక్చువల్లీ స్టాండింగ్ స్ట్రాంగ్ అబౌవ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్.
0: వెరీ నైస్, వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొక పాట వినిద్దాం, చాలా సేపటి నుంచి మాట్లాడాం కాబట్టి. లెట్స్ ప్లే అనదర్ సమంత గారి పాట. యాసిన్ నిజార్ వాడారు జనతా గారి సినిమా నుంచి.
2: Yes, Apple Beauty coming up.

All right, that was Apple Beauty song from Janata Garage movie. And మన కార్యక్రమంలో ఇంకా 15 minutes ఉంది అవినాష్ గారు అండ్ శ్రోతల కోరిక మేరకు ఒక పాట వినిపించేద్దామా

0: ఆల్ రైట్, మనం విన్న పాట అరవింద్ అనే చిత్రం నుంచి. ఇది సినిమా అప్కమింగ్ మూవీయా? లుక్స్ లైక్ వి లాస్ట్ యునో, కొంచెం ఏదో టెక్నికల్ డిఫికల్టీ ఉంది. సో లుక్స్ లైక్ దిస్ అన్ అప్కమింగ్ మూవీ అండి. అరవింద్ అనే సినిమా నుంచి మనం విన్న పాట. అనురుద్ రవిచందర్ మ్యూజిక్ లో అండ్ తనే నటిస్తున్న ఈ పాట మనం విన్నాము. ఆల్ రైట్, సో కార్యక్రమంలో ఇంకా కొంచెం సమయం, ఒక రెండు పాటలు వినే సమయం ఉంది కాబట్టి మిగతా రెండు పాటలు కూడా వినేసి మనం కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. క్రీడారంగంలో కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ వీకెండ్ నేను స్పోర్ట్స్ కాలం చేయలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఈ వీకెండ్ లో సండే రోజు ఖచ్చితంగా చాలా చాలా న్యూస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. వన్ ఆఫ్ ద బ్రీఫ్ అప్డేట్ ఏంటంటే, కేవలం 3 వారాలలో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ గా శుభ్మన్ గిల్ తన రికార్డును సొంతం చేసుకున్నాడు T20లో అండ్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో యాజ్ వెల్ యాజ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో కూడా. జస్ట్ 3 వీక్స్ నిడివిలో 3 డిఫరెంట్ ఫార్మాట్స్ లో 3 సెంచరీస్ చేశాడు అనమాట శుభ్మన్ గిల్. దాట్స్ ఈజ్ స్కిల్ సెట్. చాలా మంది అంటుంటారు శుభ్మన్ గిల్ దగ్గర బ్యాటింగ్ ఉందా, ఎందుకు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు, ఒక ఫార్మాట్ లో ఎందుకు పక్కకు పెట్టారు. ఎందుకు పక్కకు పెట్టారు అంటే అక్కడ యూనో ప్లేయర్స్ అడ్జస్ట్మెంట్స్ అలా ఉంటది కాబట్టి అట్లా చేయాల్సి ఉంటుంది అనమాట, అంతకంటే వేరే ఏం లేదు. బట్ we all know his talent and he has gained this yes. You know, rare feat.
1: Am I back?
0: Yeah, achara. Okay, very good.
1: Achanandi వర్షపాతాల వల్ల ఇంత ఇబ్బందులు ఉంటాయని అనుకోలేదు. హైదరాబాద్ లో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి.
0: అదే కదా, యూనో మన మొట్టమొదటి రెండవ పాటలోనే నేను చెప్పాను చిత్రలహరిలో కరెంటు పోతే.
1: కానీ అంటే ఈ పాట నేను ఇన్ఫాక్ట్ నుంచి ఎందుకు ప్లే చేయాలని అనుకున్నానంటే ఒక చిన్న కథ చెప్తాను, వెయిట్ చేస్తున్నాను దగ్గర నుంచి.
0: తప్పకుండా.
1: సో బేసిక్ గా అనిరుద్ బెస్ట్ ఫ్రెండ్ పేరు అరవింద్ అంట.
0: ఓ ఓకే.
1: సో చాలా మటుకు సినిమా ఫంక్షన్స్ లో తన సక్సెస్ కి తన క్రెడిట్స్ కి వాడు అన్నిటికీ కారణం అరవింద్ అంటే పేరు చెప్తూ ఉంటాడు. సో తన పేరుతో ఫస్ట్ ఎవర్ స్టార్ట్ చేసిన లేబుల్ కి తన ఫ్రెండ్ పేరు పెట్టి ఆ సాంగ్ రిలీజ్ చేశాడు.
0: సినిమా కదా ఇది, ఆల్బమ్.
1: సో అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ సాంగ్స్ నడుస్తున్న టైంలో హీ స్టార్టెడ్ హిస్ ఓన్ ఇండిపెండెంట్ లేబుల్ అండ్ అందులో రిలీజ్ చేసిన పాట.
0: వెరీ నైస్, వెరీ నైస్. సో తన ఫ్రెండ్ నేమే ఒక పాటగా పెట్టుకుని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. వాయిస్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అవినాష్. అనిరుద్ వాయిస్ యూజువల్లీ మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, ఈ పాటలో కొంచెం ఫ్రెష్ గా అనిపించాడు.
1: నాకు తెలిసి ప్రొడ్యూసర్లు కంగారు పెట్టలేదు కదా, తన పాటే కాబట్టి ఆరాంశ చేస్తుంటాడు.
0: అది కంపోజ్డ్ అండ్ వోకల్స్ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ వోకలిస్ట్ కంపోజర్ బై అనిరుద్ రవిచందర్. సో అట్లా ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనకి మన దగ్గర నుంచి మన లోపల నుంచి వచ్చే టాలెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎంతైనా సరే, అది ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా
1: మంచి అంటే మంచి క్వాలిటీగా గడ్డ పెరుగులాగా ఉంటుంది.
0: యా, దట్స్ రైట్, ఒక గడ్డ పెరుగులాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి, కాంపోజిషన్ లో గానీ, వోకల్స్ లో గానీ, మ్యూజిక్ లో గానీ, పాడడంలో గానీ, దేంట్లో అయినా సరే.
1: ఎస్,
0: అది. సో మనకి ఇంకొక 10 నిమిషాల సమయం ఉంది, పాటలు ప్లే చేసేసి మనం కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసి వాణి గారికి మన కార్యక్రమాన్ని అందించేద్దాం బ్యాటన్.
1: Yes. మీరు లైన్ చేసిన పాట గురించి మా ఫ్రెండ్ ఒక చిన్న కోరిక ఉంది.
0: వావ్, ఆ పాట ఏందో వినేసి ఆ కోరిక ఏందో కూడా వినేద్దాం. ఓకేనా?
1: Yes, yes. ముందు పాట వినేద్దాం, తర్వాత మనం మాట్లాడుకుందాం.
0: 100%. Let's listen to the song from the movie ఏం ఎటో వెళ్ళిపోయింది మనసు.

0: కొన్ని పాటలకి లిరిక్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ పాడే విధానంలో ప్రాణం మోస్తారన్నమాట. ఈ పాట అట్లాంటిదే,
1: జస్ట్ కార్తిక్ గారి థింగ్.
0: ఎగ్జాక్ట్లీ, కార్తిక్ మాయాజాలం ఈ పాటలో అంతే. చాలా సింపుల్ లిరిక్స్, అసలు ఎవరైనా పాడగలిగిన పాట, బట్ అందరూ ఇంత సింపుల్ గా ఇంత ఇంత ఇదిగా పాడలేరు. అండ్ ఇప్పుడు చెప్పండి మీ ఫ్రెండ్ స్టోరీ ఏంటి ఈ పాట గురించి వెనక.
1: మా ఫ్రెండ్ కూడా ఈ సినిమాలలాగా సమంత లాగా ఏదైనా బీచ్ ఒడ్డున కూర్చుని టీచర్ల సెటిల్ అయిపోవాలనుందంట. నేను అన్నాను ఎవరైనా నాని ఎత్తుకుంటూ వస్తాడా అంటే వద్దులే వాడికి ట్రామా అని చెప్పేసి అంది. సో అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్.
0: వెరీ నైస్, వెరీ నైస్. యా, ఐ మీన్ అందరికి మనందరికి ఏదో ఒక చిన్నపాటి కోరికలు అవన్నీ ఉంటాయి కదా, ఇట్స్ మానవ సహజం.
1: అంతే.
0: యా, సో అతని
1: మీకు ఎప్పుడైనా ఉందా అండి నిజంగా ఈ దైనందిన జీవితం నుంచి కొంచెం దూరంగా ఉండి అడవుల్లోనో నిజంగా చిన్న ఇల్లు కట్టుకుని ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపిస్తుంది?
0: చాలా సార్లు అనిపిస్తుంటుంది. అసలు ఎన్ని ప్రెజర్లు ఉంటాయి తెలుసా లైఫ్ లో, నాకున్న ప్రెజర్లు మీకు ఏమున్నాయి లేని గాని మరీ అడవులలో కూర్చోడం కాదు కానీ కొంచెం రిలాక్సేషన్ కోసం ఒక వెకేషన్ కి వెళ్దాం అట్లా అనిపిస్తుంటది అంతే.
1: ఆన్ రికార్డ్ చెప్పాల్సిందే, ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు బిగిన్ గారు.
0: ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఈజీ. మనకు ఆ సమయంలో వెళ్దామని అనుకుంటాం కానీ మళ్ళీ ఆ టైంకి ఏదో ఒకటి తగులుతుంది మెయిన్ లో, మళ్ళీ అది దాన్ని డీల్ చేసే ప్రయత్నంలో ఉండిపోతాం అన్నమాట. మేనిఫెస్టేషన్ ఫ్యాంటసీ ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. మీ ఫ్రెండ్ ఆలోచనని మనం ఖచ్చితంగా గౌరవించేద్దాం.
1: గౌరవించేసి ఒక కొత్త పాటని వేస్తూ, యాక్చువల్లీ కొత్త పాటని వేస్తూ మనం ఈ షోని ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ
0: సింగ్ గీతం అనే చిత్రం నుంచి ఈ పాట. అండ్ ఇందాక మనకి హర్ష గారు కూడా మాట్లాడారు ఈ చిత్రం గురించి, కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. బట్ మీరు సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాలు మెన్షన్ చేయండి. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ DFW మార్నింగ్ షోని ఈ కార్యక్రమంని ఈ పాటతోటి కంక్లూడ్ చేస్తూ, నెక్స్ట్ మన వ్యాఖ్యాత వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ గారు కూడా ఒక బ్యూటిఫుల్ బ్రిలియంట్ షో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అది ఏంటి ఏంటి అనేది మీరు ఆ షో విన్న తర్వాతనే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మాత్రం మనం DFW మార్నింగ్ షో నుంచి సైన్ ఆఫ్ చేస్తున్నాము. అండ్ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు, నాతో పాటు అవినాష్ కూడా సైన్ ఆఫ్ చేస్తున్నారా?
1: Yes, సైన్ ఆఫ్ చేస్తున్నాము. సంతకం కూడా పెట్టేసాము, సింగ్ గీతం అనేస్తున్నాం.
0: సింగ్ గీతం అనే పాటతోటి లెట్ అస్ సైన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ షో. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ నెక్స్ట్ షోస్ యాజ్ వెల్. And thank you so much for listening to today's show. It's a blockbuster actually. There was so many calls and so many information that we exchanged. Thank you once again. Have a nice day, everyone.
1: Have a nice day, guys. Bye.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: ee weekend groceries no teeskostava?
6: Rahi.

శ్రీమతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఎస్పీ సాంబమూర్తి గారు మరియు శకుంతలమ్మ గారికి 4 జూన్ 1946 జన్మించారు. బాలసుబ్రహ్మణ్యం గారు చిన్నతనంలోనే సంగీతంపై ఆసక్తి పెంచుకుని సంగీత సంజ్ఞామానాలను అభ్యసించి సంగీతం నేర్చుకున్నారు. ఇంజనీర్ కావాలనే ఉద్దేశంతో అనంతపురంలో జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేరారు. ఆ సమయంలో తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి ఇంజనీర్ గా మారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేదే తన ఏకైక కల అయినప్పటికీ అతనికి టైఫాయిడ్ రావడం కారణంగా తన చదువును నిలిపివేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చెన్నైలో అసోసియేట్ మెంబర్ గా చేరారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కూడా సంగీతాన్ని కొనసాగించారు. అనేక పోటీలలో అవార్డులను గెలుచుకున్నారు. 1964 మద్రాసుకు చెందిన తెలుగు సాంస్కృతిక సంస్థ వారు ఔత్సాహిక గాయకుల కోసం నిర్వహించిన సంగీత పోటీలో ప్రథమ బహుమతి పొందడమే కాకుండా ఎస్పీ కోదండపాణి గారు మరియు ఘంటసాల గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన గాన పోటీలో ఉత్తమ గాయకుడిగా గెలుపొందారు. అవకాశాల కోసం తరచుగా సంగీత స్వరకర్తలను సందర్శిస్తూ ఉండేవారు బాలుగారు. బాలసుబ్రహ్మణ్యం గారు 1966 తమ గురువు ఎస్పీ కోదండపాణి గారు స్వరపరిచిన తెలుగు చలన చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్ గా అరంగేట్రం చేశారు. ఎస్పీ కోదండపాణి గారి సంగీత దర్శకత్వంలో గొప్ప గాయకులైన కె రాఘవయ్య గారు, పిబి శ్రీనివాస్ గారు మరియు సుశీల్ గారితో మొదటి పాట పాడి అందరి మన్ననలను పొందారు.

ఏకవీర చిత్రం నుండి ఘంటసాల గారు బాలుగారు పాడగా కెవి మహదేవన్ గారి సంగీతంలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఆణిముత్యం వంటి పాటని ఇప్పుడు మనం విందాము.

ஆறுதூரனை காரடவி. అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో

0: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
1: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
1: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
0: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
1: Yes sir.
0: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chaat, thali and catering.
0: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: Hi, I'm R.C. Patnaik. America is the first 24/7 radio. Radio is the first frequency. It's 107.9 FM HD3. Good luck, Radio Surabhi.
12: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
13: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణీ ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో కూడిన రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో ఇంటింటి రామాయణం చిత్రంలో వేటూరి గారు హృదయానికి అత్తుకునేట్లుగా రాసిన ఈ పాటని అంతే హాయిగా పాడారు బాలుగారు. అదే పాట మనం వినబోయే తర్వాతి పాట.

చిత్రంలో మణిశర్మ గారు సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన మనం వినబోయే పాటని బాలుగారు చిత్ర గారు పాడారు. అదే పాట మీకోసం.

అనంతపురం చిత్రంలో సాహిత్య ప్రధానమైన నృత్య గీతాన్ని ఆశువుగా ఒకే ఊపులో రాసి వినిపించారట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. కెవి మహాదేవన్ గారు సంగీతాన్ని అందించగా బాలుగారు పాడిన ఆ పాట ఆ రోజుల్లో ఒక ప్రభంజనమే సృష్టించింది. ఈనాటికి అందరికీ నచ్చిన అదే పాట ఇప్పుడు మనం

తమ అమృతోపానమైన సంగీతంతో కీరవణి గారు స్వరపరిచిన మరో భక్తాగ్రేసర కథ శ్రీరామదాసు చిత్రం. అందులో ఒక మధురమైన రామదాసు కృతితో రామమయం మరియు రాగమయం చేశారు బాలుగారు తమ అద్భుతమైన గళంతో. అదే

ఇళయరాజా గారు సినీ ఫీల్డ్ కి రాకముందే బాలు గారికి పరిచయం ఉండేది. వారు దక్షిణ భారతదేశంలోని పట్టణాలు మరియు గ్రామాలలో పాడేపుడు ఇళయరాజా గారికి వారి వాద్య బృందంలో హార్మోనియం మరియు గిటార్ వాద్యకారుడుగా అవకాశం కల్పించారు. మనం వినబోయే తర్వాతి పాట 1989లో వచ్చిన ప్రేమ చిత్రం నుండి. ఇది 4 నంది పురస్కారాలను అందుకున్న చిత్రం. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు మరియు చిత్ర గారు పాడిన ఈ యువళ గీతాన్ని ఇప్పుడు విందాం.

లోని పాటలన్నీ ఒకెత్తైతే మనం వినబోయే ఈ మానస వీణ పాట మరొకెత్తు. రాజన్ నాగేంద్ర గారికి సన్నివేశాన్ని వివరించారట దర్శకులు సింగీతం శ్రీనివాస్ గారు. అక్కడే ఉన్న నిర్మాత కృష్ణరాజు గారు ముందు వేటూరి గారు ఈ పాటకి సాహిత్యం ఇస్తారు, ఆ తర్వాత మీరు స్వరాన్ని సమకూర్చండి అని చెప్పారట. దాంతో వేటూరి గారు రాసిన పల్లవి మరియు మొదటి చరణంకు సంగీతాన్ని సమకూర్చారట రాజన్ నాగేంద్ర గారు. కానీ రెండు మూడు చరణాలకు మాత్రం వేటూరి గారు ట్యూన్ కి అనుగుణంగా రాశారట. పాట నిడివి పెరగడంతో కృష్ణరాజు గారు 10,000 రూపాయలు అదనంగా రాజన్ నాగేంద్ర గారులకు చెల్లించారట. అయితేనే అంతకంటే విలువైన పాటని మనకు అందించారు. అదే పాట మీకు

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ medical student insurance snr insurance
6: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
7: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్
8: ఎస్ ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని
7: ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
9: వెన్ ఇట్స్ దట్ గుడ్ యూ కాంట్ హెల్ప్ బట్ గో బ్యాక్ టేస్ట్ ది వర్డిక్ట్ యువర్ సెల్ఫ్ అట్ బావర్చి డాలస్ ఫేవరెట్ స్పాట్ ఫర్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ డైన్ ఇన్ టేక్ అవుట్ ఆర్ డెలివరీ
8: వాట్ ఇస్ దిస్ అడ్రస్ Again?
9: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
10: Meeru vintunnaru Radio Surabhi, 107.9 FM HD3. Americalo Telugunestamlo, Prati Guruvaram, Central Standard Time Prakaram, Udayam 10 gantala nundi, Madhyahnam 1 gantala varaku prasaramayye, Vani from Vancouver karyakramamlo, Gana Gandharvudu, Sripati, పండితారాతిల బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం ఓ పాపా లాలి చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి కార్యక్రమం నుండి జానవరగా బాలుగారు నటించి పాడిన ఈ పాట మీకోసం

గౌరవశ్రీ విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి సిరివెన్నెల చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జానువారగా కేవీ మహాదేవన్ గారి లలితమైన సంగీతంలో బాలుగారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

ఉండమ్మ బొట్టుపడత చిత్రంలోని మనం వినబోయే గీతం, దేవులపల్లి వారి సాహిత్యం, స్వరబ్రహ్మ మహదేవన్ గారి సంగీతం, బాలుగారు సుశీల గారి గళం. అదే పాట

1980లో విశ్వనాథ్ గారు నిర్మించిన మరో అద్భుతం శంకరాభరణం. విశ్వనాథ్ గారి చిత్రాలనే కాకుండా అసలు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలంటే శంకరాభరణంకి ముందు, శంకరాభరణంకి తర్వాత అని చెప్పవచ్చు. తెలుగు చలన చిత్ర గమనాన్ని ఒక కళాత్మకమైన మలుపు తిప్పి సువర్ణాక్షరాలతో లిఖించిన కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి చిత్రం శంకరాభరణం కనుమరుగవుతున్న సత్సాంప్రదాయ సంగీతాన్ని పునరుద్ధరించి తెలుగు సినిమాకు ఒక దిశానిర్దేశాన్ని సూచించిన చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి పాట ఒక ఆణిముత్యం, ప్రతి సన్నివేశం చిరస్మరణీయం. అవార్డుల వర్షం కురిపించడమే కాక భారతీయ సంగీతాన్ని నలుదిశలు వ్యాపింపజేసి అందరి ప్రశంసలను అందుకున్న చిత్రం. 40 వసంతాలు గడిచిన ఇప్పటికీ మన స్మృతి పథంలో మెదలాడే చిత్రం. శంకరాభరణం చిత్రం నుండి వీటూరి గారు రచించిన కెవి మహదేవన్ గారు సంగీతాన్ని సమకూర్చగా బాలుగారు పాడిన పాట మనం వినబోయే తర్వాత.

విరిజల్లుల తొలిపూతల మన దేవతల నన్నల్లు కొవి అంటూ ప్రియుడు తన ప్రేరాలతో మధురంగా పలికే ఈ అందమైన గీతం పంతులమ్మ చిత్రం నుండి రాజన్ నాగేంద్ర గారి స్వరరచనలో బాలుగారు పాడిన ఈ పాట మీకోసం.

సినిమాలలో వారికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన చిత్రాలలో ప్రభవించిన మరో రంజని శివరంజని. ఈ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు గారే సినిమాకు కథ, మాటలు, చిత్రానువాదం కూడా రాశారు. దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం సినిమా పూర్తయ్యాక స్వర్గ నరక దానిని హిందీలో పునర్నిర్మించే ఆ సమయంలోనే శివరంజని సినిమా కథ వారి మస్తిష్కంలో మొలకెత్తింది. స్వర్గ నరక్ సినిమా చిత్రీకరణ సమయంలో కొంత ఖాళీ సమయం దొరకగా సహాయకుడు ధవళ సత్యంతో శివరంజని సినిమా సీన్లు వివరించగా శివరంజని సినిమా సంభాషణలు అదే గదిలో ఆశువుగా చెప్తూ 3 రోజుల్లో పూర్తి చేసేశారట దాసరి గారు. రమేష్ నాయుడు గారి సంగీతంలో ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తనదైన శైలిలో పొందుపరిచిన మరో ఆణిముత్యం కాగా బాలు గారు తన్మయత్వంతో ఆలపించిన ఈ జేసుద గారిపై చిత్రీకరించిన స్వరచరి బిగ్ బాస్.

0: ఒక్కై రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
1: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
5: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో కూడిన బాలసుబ్రహ్మణ్యం గారు 16 భాషల్లో 50,000 పాటలతో అత్యధిక సంఖ్యలో పాటలను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సాధించారు. వారు 8 ఫిబ్రవరి 1981 బెంగళూరులో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కంపోజర్ ఉపేంద్ర కుమార్ గారి కోసం కన్నడలో 21 పాటలు మరియు ఒక రోజులో తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు రికార్డ్ చేశారు. ఒక రోజులో అత్యధిక పాటలను పాడి అందరినీ విస్మయపరిచారు. భైరవ ద్వీపం చిత్రంలో స్వరకర్త మాధవపెట్టి సురేష్ గారు స్వరపరిచిన వేటూరి గారి సంగీత భరిత పాటని బాలుగారు 4 రోజులు ప్రాక్టీస్ చేసి పాడారట. అందుకేనేమో ఆ అద్భుతమైన పాటకు బాలుగారికి నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అదే పాట మీకు.

సుబ్రహ్మణ్యం గారు అనుకోకుండా కె బాలచందర్ గారి మన్మథ లీల చిత్రంతో డబ్బింగ్ కళాకారుడిగా మారారు. మన్మథ లీలే అనే తమిళ చిత్రానికి తెలుగులో కమల్ హసన్ కు గాత్రదానం చేశారు. వివిధ భాషల్లో అనేక నటులకి గాత్రదానం చేశారు. తమిళ చిత్రాలను తెలుగులోకి అనువదించిన కమల్ హసన్ చిత్రాలన్నిటికీ బాలసుబ్రహ్మణ్యం గారే గాత్రదానం చేశారు. దశావతారం తెలుగు చిత్రంలో కమల్ హసన్ పోషించిన 10 పాత్రలలో చిత్రాలను తెలుగులోకి అనువదించిన కమల్ హసన్ చిత్రాలన్నిటికీ బాలసుబ్రహ్మణ్యం గారే గాత్రదానం చేశారు. దశావతారం తెలుగు చిత్రంలో కమల్ హసన్ పోషించిన 10 పాత్రలలో 7 పాత్రలకు స్త్రీ పాత్ర కమల్ హసన్ చిత్రాలన్నిటికీ బాలసుబ్రహ్మణ్యం గారే గాత్రదానం చేశారు. దశావతారం తెలుగు చిత్రంలో కమల్ హసన్ పోషించిన 10 పాత్రలలో 7 పాత్రలకు స్త్రీ పాత్రతో సహా గాత్రదానం చేశారు. అన్నమయ్య మరియు శ్రీ సాయి మహిమ చిత్రాలకు ఉత్తమంతా ఒకటే చిత్రంలో కొసరా రాజేశ్వరరావు గారు స్వరపరచగా అల్లురామయ్య లింగయ్యలాగే సుశీల గారితో బాలుగారు పాడిన మనం వినబోయే పాటని వినండి, ఆస్వాదించండి.

1977లో విడుదలైన తెలుగు చలన చిత్రం ప్రేమలేఖలు. ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్ గారు, జేసుద గారు నటించగా, రమేష్ నాయుడు గారి సంగీతంలో ఆరుద్ర గారు రచించగా, సంగీత ప్రియులను పారవశ్యంలో ముంచెత్తిన పి సుశీల గారు, బాలు గారు పాడిన ఈ మధుర గీతం ఇప్పుడు విందాం.

రాజా చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తొలి రోజులలో రాసిన ఒక చిలిపి పాటలో అమ్మహాలు కమ్మహాలు అని రాసిన పరిధులు దాటని ప్రేమ గీతంగా మిగిలిపోయింది. ఇళయరాజా గారి సంగీతంలో బాలు గారు చిత్ర గారు పాడిన అదే పాట

చిత్రం ఆధారంగా నిర్మించిన మనవూరి పాండవులు చిత్రం బాపు గారి దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ గారు రచయితగా, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, ప్రసాద్ బాబు గారు, రావు గోపాలరావు గారు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. తర్వాత ఇదే చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించారు. అదే మనవూరి పాండవులు చిత్రం నుండి కెవి మహదేవన్ గారి సంగీతంలో, ఆరుద్ర గారి రచనలో బాలు గారు పాడిన ఈ పాట మీకు

సంగీత సాహిత్య సమ్మేళనం శేఖర్ కమ్ముల గారి గోదావరి చిత్రం. ఇది బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించి అందరి అభిమానాన్ని చూరగన్న చిత్రం. ఇందులో వేటూరు గారి పాటలన్నీ ఆనిముత్యాలే. ముఖ్యంగా ఉప్పంగనే గోదావరి అనే పాటకు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు వేటూరి గారు. రాధాకృష్ణ గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన అద్భుతమైన అదే పాట ఇప్పుడు వినండి.

నల్గొండ మొగుడు చిత్రంలో కీరవాణి గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అతి లలితమైన గ్రాంధిక భాషలో రాసిన పాట ఇద్దరు గాయకుల మధ్య జరిగే స్పర్ధ గీతం. ఇద్దరు గాయకుల వల్ల పాడింది మాత్రం ఒక్కరే, వారే మన బాలు గారు. అదే పాట ఇప్పుడు మనం విందాము.

దక్షిణ చిత్రం నుండి ఇళయరాజ గారి స్వర కల్పనలో వేటూరు గారి కళ్ళ నుండి జాలువారగా బాలుగారు మరియు జానకి గారు పాడిన ఈ పాట.

0: లంచ్ కి ఇక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్.

0: క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్ స్పైసెస్ టు స్నాక్స్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్ మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్ 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్ స్వీట్ 110. ఆర్ రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో కూడిన ప్రత్యేక చిత్రం నుండి సినారే గారు రచించిన ఈ బాలుగారు సుశీల గారు పాడిన కేవీ మహాదేవన్ గారి గీతాన్ని ఇప్పుడు మనం విందాము.

సంబరాని రాంబాబు చిత్రంలో వి కుమార్ గారు స్వరకల్పనలో రాజశ్రీ గారు రచించిన ఈ పాటను బాలుగారు ఆర్ధతతో పాడి ఇప్పటికీ మన అందరి హృదయాలలో ఆదరణను పొందిన పాట. అదే పాట ఇప్పుడు మనం విందాం.

నేపథ్య గాయకులు, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, సంగీత స్వరకర్త, డబ్బింగ్ కళాకారుడు మరియు చలనచిత్ర నిర్మాతగా సమర్థవంతంగా వ్యవహరించారు. అత్యుత్తమ గాయకుడిగా కొనియాడబడ్డారు. అతను ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాలలో నటించడమే కాకుండా మొత్తం 16 భాషలలో పాటలు పాడి అందరి హృదయాలలో చెరగని ముద్రని వేసుకున్నారు. రుద్రవీణ చిత్రం నుండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ నుండి జానువారిగా ఇళయరాజా గారి స్వర కల్పనలో బాలుగారు పాడిన ఈ గీతం మీకోసం.

నాలుగారు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటుగా అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు. ప్లేబ్యాక్ సింగింగ్ మాత్రమే కాకుండా సంగీత దర్శకత్వం, నటన, డబ్బింగ్ మరియు సినీ నిర్మాణంలో అనేక పురస్కారాలను కైవసం చేసుకున్నారు. స్వర్ణకమలం చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు, జానకి గారు పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గీతాన్ని ఇప్పుడు విందాము.

మనసులు ప్రేరణతో సృష్టించిన గీతం ఈ రేయి తీయనిది అనే తొలి రేయి పాట. వాణిశ్రీ గారు మరియు హరినాథ్ గారి మధ్య చిత్రీకరించిన కీరవాణి రాగంలో సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సినారే గారు రచించగా బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట.

గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు 25 సెప్టెంబర్ 2020న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. బాలుగారు భౌతికంగా మన మధ్య లేకున్నా వారి సుస్వరమైన సంగీతం ద్వారా ఎల్లప్పుడూ మనతోనే ఉండిపోతారు. ఇది గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ అనే కార్యక్రమం ద్వారా కలుసుకుందాము. అంతవరకు సెలవు మీ వ్యాఖ్యాత.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సాల్ట్ లేక్ అండ్ మెనీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వదు.

నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వచ్చినారు అమెరికాల తెలుగు నేస్తం 107.9 FM చిరుతిని. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు మన రేడియో సురభిలో మరి సుజ్జి ఏం చేయబోతుంది అంటే, సుజ్జి ఏది చేసినా కూడా సునామీ సృష్టిస్తుంది కదా, అదేనండి గల్లగల్ల పారుతున్న గోదావరిని, అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. ఇక ఇప్పటి నుంచి సునామీ ఎలా వస్తుందో, ఎలా వెళ్ళిపోతుందో మీకు చూపిస్తానమాట. మీరు ఇంటున్నారు అమెరికాలో తెలియనిస్తాం రేడియో సురభి 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వినేసాం కదా, మరి అలాగే బ్యూటిఫుల్ టాపిక్ అన్నమాట. అబ్బా, ప్రతి ఒక్కరికి నచ్చే టాపిక్ ఏంటి అంటే ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఫుడ్ గురించి అనగానే మీకు విస్తరాకేసేసి అన్నం పప్పు కూర అది కాదండి బాబాయ్, ఈ మధ్య చాలా వియర్డ్ కాంబినేషన్స్ వస్తున్నాయి అనమాట, రకరకాల ఫుడ్స్ వస్తూ ఉన్నాయి అనమాట. మనం మాట్లాడబోతున్నాం, బట్ నాకు తెలిసిన ఫుడ్ మాట్లాడతాను. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగునేస్తాం 107.93. నేను మీ అర్జెంట్ సూసి.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు చెప్పాను కదా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నామని, అలాగే వియర్డ్ కాంబినేషన్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి ముందే వియర్డ్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడాము అనుకోండి, అమ్మో నాకు దున్ని వెళ్ళిపోతా ఇంట్లో పప్పేసుకుని తింటా అని మీరు అంటారేమో, అందుకనే మన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. మన చిన్నప్పుడు ఎలా ఉండేది, మనం మార్నింగ్ ఏమో ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్ తినేవాళ్ళం, మధ్యాహ్నం కాగానే అన్నం పప్పు పచ్చడి ఏదో అలా చేసుకుని తినేవాళ్ళం, సాయంత్రం 4 గంటలకు కాగానే కొంతమంది అయితే బజ్జీలు వేసుకుంటారు, కొంతమంది పకోడీలు వేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇష్టం అండి ఏదో ఒకటి చేసేసుకుంటారు, మళ్ళీ నైట్ ఏదో మార్నింగ్ మీల్ కూర ఏదో ఒకటి చేసేసుకుని తింటారు, లేకపోతే అంత ఉప్మా వేసుకుని తింటారు. ఇక వీకెండ్ రాగానే నాన్ వెజ్ తినేవాళ్ళు, కొంతమంది నాన్ వెజ్ తింటారు, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇలా రెగ్యులర్ గా రొటీన్ గా ఉండే లైఫ్ లో ఇప్పుడు మనకు వచ్చేస్తున్నాయి, మరి వాటి గురించి మాట్లాడాలి అంటే ఒక పాట తీసుకోవాలన్నమాట. మీరు వింటున్నారు అమెరికాలో తెలియజేస్తాం 107.9 FM HD3.

0: సీరియల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం.

0: నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
0: Welcome back to Radio Surabhi. మీరు వింటున్నారు అమెరికాల తెలుగు 107.9 FM. ఎస్, మరి మనమైతే మార్నింగ్ కాగానే ఎక్కువగా ఏమి తింటాం? ఇడ్లీ తింటాము, అలాగే పూరి తింటాము, అలాగే దోశ తింటాము. దోశ అంటే నార్మల్ దోశ పిండి, అలా వేసేసుకుని ఏదో అప్పుడప్పుడు కొంచెం కారం వేసుకుంటాం, లేకపోతే ఆనియన్ వేసుకుంటాం, లేకపోతే మసాలా కూడా చాలా రేర్ గా పెట్టుకుంటాం. ఇంట్లో అయితే ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడే మసాలా దోశ ఆర్డర్ చేస్తాము. ఇలాంటి దోశలు చూసిన మనకి ఇక వెరైటీ దోశలు ఎన్ని వచ్చాయో తెలుసా? ఈకారం దోశ, మసాలా దోశ, పచ్చిమిర్చి దోశ, రకరకాల దోశలు వచ్చేసాయి కదా. ఇంకా వియర్డ్ కాంబినేషన్ దోశలైతే చాలా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే మరి ఇప్పుడు ఒక పాట వినేసేసి ఆ తర్వాత

వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్నీ సునామీ. మీరు ఉంచినారు అమెరికాలో తెలియని ఇప్పుడైతే ఒక వియర్డ్ కాంబినేషన్ అయితే నేను చెప్తాను అనమాట. ఏదంటే గులాబ్ జామ్ దోశ. హాయిగా ఎంచక్క ఒక 5-6 గులాబ్ జామ్ తీసుకుని వాటిని అలా చేతితో పిసికేసి లేకపోతే స్పూన్ తో అలా అలా అలా వేసేసి దోశ మీద వేసేసి ఇలా తిప్పిస్తే అబ్బాబ్బా నోట్లో పెట్టుకుంటే తీయగా. ఇంకా కావాలంటే అందులో కొంచెం కారపొడి కూడా వేసేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఇంకొకటి ఫేమస్ అయింది వియర్డ్ కాంబినేషన్ దోశ. ఏది అంటే పులిహోర దోశ అనమాట. దోశ మీద పులిహోర వేసేసుకుని తింటే అబ్బా అబ్బా అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా? మరి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మీ మైండ్ లో కూడా ఎక్కడో చోట ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చూసి మీకు కూడా అనిపించే ఉంటుంది, అరే ఈ దోశలో ఇలాంటి దోశలు కూడా ఉంటాయా అని మీకు అనిపించే ఉంటుంది కదా. మీకు అనిపించే ఉంటుంది బట్ నేను కూడా వినిపిస్తున్నాను. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మనసులో వినేసేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్నీ సునామీ. నేను మీ ఆర్జే సూసీ. అబ్బా మధ్యాహ్నం పూట కదా, ఇప్పుడైతే నాకైతే వేడి వేడి బజ్జి తినాలనుంది. అసలు బజ్జీ అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? మిరపకాయ బజ్జీ గుర్తొస్తుంది. అలా మిరపకాయ ఇలా చీల్ చేసి ఆ లోపల కొంచెం వాము, ఇంకొంతమంది చింతపండు ఇలా పెడుతుంటారు, పెట్టేసేసి శనగపిండిలో ముంచేసి వేడివేడిగా అలా బజ్జీ తీసి మళ్ళీ కట్ చేసి అందులో కొంచెం ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, నిమ్మరసం, ఎర్రకారం వేసి ఉప్పేసేసి అబ్బా వేడివేడిగా తింటాం కదా, అసలు ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. ఇలాంటి బజ్జీని కూడా మేమున్నాం కూని చేయడానికి. మరి ఆ కూని చేసిన బజ్జీ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి వెంటనే మాట్లాడితే అన్ని అలా అందులో కిక్కే ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక పాఠం వినేసేసి ఆ తర్వాత బజ్జీల వెరైటీస్ గురించి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti. మెంటల్ పీస్. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలియనిస్తాం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూజీ. మరి మనమైతే ఇప్పుడు మిరపకాయ బజ్జీ గురించి మాట్లాడుకుంటున్నాము. నాకు తెలిసి ఇంతకు ముందు మిరపకాయ బజ్జీ మాట్లాడుకున్నప్పుడు మీ నోట్లో నీళ్లు ఊరాయి అంటారు కదా, ఊరే ఉంటాయి. బట్ ఎస్, ఆనందం కొంచెంసేపు ఉంచుతాను. అదేంటి సూజీ అంటే ఎస్, మరి బజ్జీని కూడా కూని చేసేయాలి కదా. మిరపకాయ బజ్జీ కాకుండా టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉంటే ఆలు బజ్జీ, ఇవి ఓకేనండి, కొంచెం తింటానికి బానే ఉంటాయి. అలా కాకుండా పానీపూరి బజ్జీ, ఐస్ క్రీం బజ్జీ,

మ్యాగ్నీ సునామీ. నేను మీ ఆర్జే సూసీ. ఇంకొకటి ఏంటి అంటే, అన్నంలో మనం నార్మల్ గా ఏమేసుకుని తింటాం, ఏదో కూర లేకపోతే ఏ కూర లేదనుకోండి ఏదైనా పొడి కలుపుకుంటాము. ఆ పొడి ఒక్కటి తినబుద్ధి కాలేదనుకోండి కొన్ని కారపూసో లేకపోతే చిప్స్ ఏదో ఒకటి వేసుకొని తింటాం. బట్ అన్నంలో జెమ్స్ వేసుకొని తినే వాళ్ళని చూసారా? అవునండి, నిజంగానే వింటున్నారు, నేను చూశాను. అలానే కాకుండా ఇంకొంతమంది మహానుభావులు ఇంకా ఏదైనా వేసేసుకొని తినొచ్చు. మరి నేనైతే జెమ్స్ వేసుకొని తినటం చూశాను. మరి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా వియర్డ్ గా తినే వాళ్ళని చూసారా? మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోట్.

చిత్తూరు రేడియో సెల్వి మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగు సూసీ. అసలు ఇంకొక కాంబినేషన్ చెప్తానండి, నా భూతే నా భవిష్యత్ అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎక్కువగా రిలేటివ్స్ వస్తూనే ఉంటారు. అది పాపం బజ్జీలు బాండాలు ఇవన్నీ చేసి విరక్తి కలిగి ఒకరోజు ఏం చేసిందో తెలుసా, బ్రెడ్ ఉందంట ఇంట్లో, ఆ బ్రెడ్ మీద మ్యాగీ పెట్టించిందంట రిలేటివ్స్ కి. వాళ్ళు కూడా అబ్బా సూపర్ ఉంది సూపర్ ఉంది అని తిన్నారంట. ఏ బాగుంది సుజీ, నువ్వు కూడా ఒకసారి ట్రై చేవే, బ్రెడ్ మీద మ్యాగీ పెట్టుకుని తిను, నువ్వు మళ్ళీ నాకు కాల్ చేసి చెప్తావు అంత బాగుంది అని నువ్వు అంటావని మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా? మరి దీని గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ పాట మన షోలో.

0: పోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi @ 214-868-7538.

0: అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు ఇచ్చినారు అమెరికాలో తెలుగునేస్తాం 107.9 FM. నేను మీ ఆర్జే సూసీ. ఎస్, మరి సూపర్ సూపర్ ఫుడ్లు, రకరకాల ఫుడ్స్ గురించి, అలాగే వియర్డ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడైతే ఇంకొక కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యాగీ అండి, ఏదో మ్యాగీ కనిపెట్టేశారు. ఎప్పుడు ఓపిక లేనప్పుడు అంత మ్యాగీ వేసుకుని తింటాం నీళ్ళలో. కొంతమంది ఏమో ఆ ఉత్త నీళ్ళు ఎందుకులే, కొంత అది కొంచెం టొమాటో గాని బటానీ గాని వెజిటేబుల్స్ వేసుకుని తింటారు. ఈ మ్యాగీని కూడా మేము వదలం. ఆలుగడ్డ టమాటా వరకు ఓకే, ఇక నానా చెత్త ఉన్న చెత్త మొత్తం కలిపేసేసి మ్యాగీ అంటారు. కొంతమంది ఫ్రైడ్ మ్యాగీ అంటారు, కొంతమంది ఏదో పొడి వేస్తారు, ఇలా అంటారు అలా అంటారు. అమ్మో

ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను. ఏది అంటే హల్వా అండి. హల్వా అంటే గోధుమ పిండితోటి ఏదో బద్దర్ హల్వా అని నల్లగా ఉంటుంది అది, లేకపోతే హల్వా పిండేసి ఏదో హల్వా అంటాం కదా. మేము అలా కాదు, మేము చేసే హల్వా డిఫరెంట్ గా ఉంటుంది. పచ్చిమిర్చితోటి హల్వా. ఎస్, నిజంగా మీరు వింటుంది, నిజమే. మీరు రేడియో సర్వీనే వింటున్నారు, ఆర్జే సూజీ చెప్పేదే వింటున్నారు. ఎస్, పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో రెస్టారెంట్స్ లో కూడా పచ్చిమిర్చి హల్వా అమ్ముతున్నారు. మరిప్పుడైతే పచ్చిమిర్చి హల్వా తినుకుంటూ మనం ఒక పాట

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు అమెరికాలో తెలుగు నేస్తం 107.9 FM HD3. నేను మీ ఆర్జే సూసీ. గలగల పారుతున్న గోదావరిని అలాగే వచ్చే సునామీని ఎవరైనా ఆపగలుగుతారా? మరి ఈ సుజ్జి సృష్టించే సునామీని కూడా ఎవ్వరూ ఆపలేరు. మరి బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. మనం ఈ రోజు ఒక బిర్యానీలో ఒక ఫేమస్ బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. అదేంటి వియర్డ్ కాంబినేషన్స్ కదా సుజి చెప్పింది నువ్వు అంటే, లేదులేండి, కొంతమందికి బిర్యానీ లవర్స్ ఉన్నారు కదా, ఆ వియర్డ్ కాంబినేషన్స్ చెప్పానుకోండి రెండోసారి బిర్యానీ మీద కూడా విరక్తి కలుగుతుందని చెప్పట్లేదు. జాక్ ఫ్రూట్ బిర్యానీ అండి. నిజంగా చాలా బాగుంటుంది జాక్ ఫ్రూట్ బిర్యానీ. అసలు చేసే స్టైల్లో గనక పర్ఫెక్ట్ గా అన్ని వేసి చేస్తే గనక అబ్బా అమృతప్లాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం జాక్ ఫ్రూట్ బిర్యానీ. కొన్ని కొన్ని ప్లేసెస్ లో చాలా ఫేమస్ అనమాట. ఆంధ్రలో తెలంగాణలో బాగా తింటూ ఉంటారు జాక్ ఫ్రూట్ బిర్యానీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మరి ఇప్పుడైతే ఇంకొక పాట వినేసేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

ఫుడ్ తిన్న తర్వాత మరి అరగాలంటే ఏం చేయాలి? టీ తాగాలి. యాక్చువల్ గా టీ అంటే ఏంటి? మనమైతే టీ పొడి చేసుకుని కొంచెం ఇలాచి లేకపోతే ఒకరోజు అల్లం వేసుకుని టీ తాగుతాం. బట్ టీలో కూడా ఎన్ని వెరైటీస్ వచ్చాయి చెప్పండి. టీ పొడిని కూడా, అదే టీని కూడా మనం కూని చేయాల్సిందే. కొంతమంది గులాబీ పూలతో టీ చేస్తారు, ఇక కొంతమంది ఉన్న మసాలాలు మొత్తం కలిపి టీ చేస్తారు, ఇక కొంతమంది అయితే మిరియాలు వేసి పెప్పర్ టీ అంటారు, ఇక కొంతమంది అయితే అల్లం పెప్పరు అన్ని అన్ని వేసుకొని తాగితే అసలు చాలా మంచిది తెలుసా టీకి అనే, అది హెల్త్ కి మంచిది, ఆ టీకి మంచిది, మనం తాగుతుంటే మంచిది, చుట్టుపక్కల వాళ్ళకి మంచిది అని అన్ని కలిపి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడైతే

అనగానే ఇంకొకటి నాకైతే గుర్తొచ్చింది. ఏది అంటే మరి కొంతమంది ఏమో తందూరి టీ అంటారు, కొంతమంది మరి దానికి పేరు మరి ఉందో లేదో తెలీదు, మట్టి కుండలు అండి. మట్టి కుండని బాగా నిప్పుల్లో కాల్చేసేసి అందులో టీ పోయగానే ఇలా బాగా పొంగుతూ వచ్చేసేసి ఆ తర్వాత టీ తాగుతుంటే ఒక స్మోకీ ఫ్లేవర్, ఒక మట్టి ఫ్లేవర్ వస్తుంది కదా, నాకైతే ఆ టీ చాలా ఇష్టం. ఎస్, మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక బా

మరి ఇన్ని మాట్లాడుకున్నప్పుడు మనం జ్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు జ్యూస్ అనగానే మనం నార్మల్ గా చక్కెరకేలి అండి, అదేనండి, అరటి పండులో రకరకాలు ఉంటాయి, అందులో చక్కెరకేలి చాలా బాగుంటుంది తెలుసా. ఈ చక్కెరకేలిలో కొంచెం పాలు పోసి, ఇంకా షుగర్ వద్దులేండి, ఆల్రెడీ అందులోనే తీగా ఉంటుంది కదా, పైన హార్లిక్స్ వేసుకొని అబ్బా ఆ చక్కెరకేలి జ్యూస్ తాగితే ఉంటుంది, సూపర్ ఉంటుంది తెలుసా. మరి అలాగే దానిమ్మతోటి జ్యూస్ చేస్తారు, అది బాగుంటుంది. గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, మనం ఇవి జ్యూస్ ని జ్యూస్ లాగే తాగాము, బట్ వీటిని కూడా మేము వదలం. ఆ జ్యూసుల గురించి కూడా చెప్పాలి. Today and tomorrow.

0: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్

ఇక జ్యూస్ విషయానికి వస్తే చెప్పాను కదా, మార్నింగ్ అయితే చాలా మంది బనానా వేసుకుని నట్స్ వేసుకుని ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న తగ్గట్నట్లు ఉన్న నట్స్ అలాగే పాలు పోసేసుకుని తాగుతారు. అంతవరకు బానే ఉంది. ఇక ఈ జ్యూస్ ను కూడా మేము వదలం. ఈ జ్యూస్ లో కూడా గులాబ్ జామ్ వేసేసి గులాబ్ జామ్ జ్యూస్, అలాగే ఐస్ క్రీమ్ జ్యూస్, అలాగే ఇక మొన్ననే విన్నా అనమాట ఎవరు రైస్ వేసి జ్యూస్ చేశారంటండి. చూస్తే కొంచెం అంటే వింటేనే వింతగా ఉంది కదా, మరి చూసి తాగాలంటే ఏమోనండి మనకైతే తెలియదు. మరి మంచి జ్యూసులు ఉన్నాయి, కూని చేసే జ్యూసులు ఉన్నాయి, మరి మీకు ఏ జ్యూస్ ఇష్టం? మరి ఇప్పుడైతే మాత్రం ఇంకొక పాట వేసేది.

ఫుడ్స్ వేడిన తర్వాత తిన్న తర్వాత ఇక మెయిన్ ఏంటంటే మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అండి. వేడివేడి అన్నంలో పప్పు ఆవకాయ పచ్చడి అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. ముద్దలు ముద్దలు లాగి చేస్తుంటాం కదా, అలాంటి పిక్కిల్స్ కూడా మేము కొని చేయాల్సిందే. ఓన్లీ ఆవకాయ కాదండి, ఇక మేము మాకు దొరికిన వాటన్నిటితోటి పిక్కిల్స్ పెట్టేస్తాం. ఈ మధ్య రీసెంట్ గా ఆరెంజ్ ఆరెంజ్ తో కూడా పుల్లగా ఆరెంజ్ గా ఉంటే దాంతో కూడా పిక్కిల్ పెట్టేస్తాం. ఎస్, అండ్ తర్వాత ఇంకా గ్రేప్ పిక్కిల్, అబ్బో అబ్బాబ్బా రకరకాల పిక్కిల్స్ అండి. మనకేదో ఆవకాయ టమాటా పండు మిర్చి ఇలాంటి పిక్కిల్స్ చూసాం కదా, చూసాం కానీ ఈ రకరకాల పిక్కిల్స్ ని మనం చూడలేదు కదా. మరి ఇప్పుడైతే మాత్రం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 or

Hello, hi, how's everybody doing? And happy Thursday. నేను రాజేశ్వరి సిర్భి డిటోర్ కార్యక్రమంలో మీ అందరినీ పలకరించడానికి మీతో మాట్లాడటానికి ఈ మూడు గంటల కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను వచ్చేసాను. హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ద వీక్ సో ఫార్? ఇవాళ జూన్ 18 అండ్ స్టూడియోలో టైం 4:09 అండ్ గురువారం సాయంకాలం ఈ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ మరొకసారి ఆహ్వానం. సో ఇవాళ కార్యక్రమంలో డెఫినెట్లీ థర్స్డే కాబట్టి మనం రెట్రో పాటతో ఎలా అయితే కార్యక్రమాన్ని మొదలు పెట్టామో రెట్రో పాటల్ని కొన్ని లైన్ అప్ చేసి పెట్టాను ఫర్ షూర్. అవి కాక మీరేమైనా వినాలనుకున్నా ఆర్ రెట్రోల్లోనే మీరు ఇంకా ఏమైనా వినాలనుకున్నా యువర్ వెల్కమ్ టు కాల్ మీ 972-636-1966 స్టూడియో ఫోన్ నంబర్. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ద వీక్ లుకింగ్? హౌ వాజ్ ద వీక్ సో ఫార్ అండ్ హౌ ఇస్ ద వీక్ ఎండ్ లుకింగ్? ఏం ప్లాన్స్ మీవి? ఎలా ఉంది అండ్ ఈ సమ్మర్ ఎట్లా అనిపిస్తోంది అన్ని మనం మాట్లాడుకుందాం. సో కాల్ చేయండి, మీరేం వినాలనుకుంటున్నారో అడిగేసేయండి, బికాస్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ సో ఐ కెన్ ప్లే యువర్ స్పెషల్ రిక్వెస్ట్. మరి రెట్రో మోడ్ లో ఉన్నాం కాబట్టి ఇందాకన్నట్టుగా కొన్ని రెట్రో పాటలు వినిపించే ఉద్దేశంలోనే ఉన్నాను. అండ్ ఇవాళ పొద్దున్న కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. 10 నుంచి 1 గంట దాకా వాణి గారి షోలో బాలుగారి మీద స్పెషల్ చేశారు. సో ఆబ్వియస్లీ బాలుగారి మీద స్పెషల్ చేస్తే పండగే పండగ కదా. సో మెనీ మ్యూజిక్ లవర్స్ లైక్ మీ అండ్ అఫ్ కోర్స్ బాలుగారి అభిమానులకి. సో మంచి మంచి పాటలు ఆడి వినిపించారు. మేబీ దర్ విల్ బి ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ ల్యాప్ ఇవాళ రెట్రో మ్యూజిక్ లో మనం వినే పాటలు కూడా. చూద్దాం హౌ మచ్ ఆఫ్ ఎన్ ఓవర్లాప్ దట్ విల్ బి అండ్ మీరేమైనా అనుకుంటున్నారు కాల్ చేయండి 972-636-1966.

ఆత్రేయ గారి మాటలు ఈ పాటలో మనం వింటున్నాము. అద్భుతమైన ఆణిముత్యాలు అవి ఖచ్చితంగా. ఎంతో మందికి చాలా చాలా ఇష్టమైన పాట. అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాటలు మనం ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా ఆ పాటలో ఉన్న సాహిత్యం అందులో ఉన్న భావం వైపు మనసుని ఆకర్షించక తప్పదు, అటువైపుగా ఆలోచన వెళ్ళక తప్పదు. అలాంటి ఒక చాలా చాలా అద్భుతమైన పాట ఇది. ఎంత అద్భుతంగా ప్రతి లైన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఒక లైన్ అంటే స్పెసిఫిక్ గా ఇదని చెప్పలేం కానీ డెఫినెట్లీ దర్ ఫ్యూ లైన్స్ దట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు కోట్. దట్ ఈస్ కన్నెపిల్ల కళ్లలోకి ఎన్నడైనా చూసావో, కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు. ఎంత బాగా రాశారంటే అది బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అలాగే రెండో చరణంలో కూడా బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది, పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది. ఆ కంపారిజన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. అసలు చాలా సార్లు మీరు గమనిస్తే జనరలీ ఇఫ్ యూ గో ఫర్ వాక్స్ ఆర్ లేకపోతే ఎప్పుడైనా బ్యాక్ యార్డ్ లోనో లేకపోతే ఎక్కడైనా ఆఫీస్ దగ్గర ఏదైనా లాన్ దగ్గర అలాగా ఈ ల్యాండ్స్కేపింగ్ చేస్తారు చూసారా, అలా రాళ్లు అవి పేర్చి ఉన్న దగ్గర ఒక్కోసారి అనుకోకుండా అక్కడి నుంచి ఒక మొలక ఏదో వస్తుంది. అండ్ అందులోంచి ఒక చాలా క్యూట్ బ్యూటిఫుల్ కలర్ లో బ్రైట్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఫ్లవర్స్ కనిపిస్తాయి. పిచ్చి మొక్కలే అవి, అవి వాటిని ఏమంటారు అడవి పూలు ఎలా ఏవో అంటారు వాటిని నాకు తెలియదు, వాటి పేరేంటో తెలియదు కానీ, బట్ అలాంటి పూలు కూడా పూస్తుంటాయి అందులోంచి. అండ్ ఒక్కోసారి పూలు పోయకపోయినా అందులోంచి ఆ మొలిచే ఆ మొలక చాలా అందంగా కనిపిస్తుంది. ద గ్రీన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సమ్ టైమ్స్ లీఫ్ ఆల్సో లుక్స్ వెరీ హెల్తీ. అలా బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది అని రాస్తే అందులో ఎంత నిగూఢమైన అర్థం ఉంటుంది అని అనిపిస్తుంది అన్నమాట. అలా గుండె ఒక్కటి ఉంటే చాలు, గొంతు తానే పాడగలదు, మాటలన్నీ దాచుకుంటే పాట నువ్వే రాయగలవు అదనమాట. సంగతి దేవుడు ఏ రాతలు రాసినా మనం దాన్ని ఎలా మలుచుకుంటున్నాము, జీవితాన్ని ఎలాగా మళ్లీ మళ్లీ మనకు కావలసినట్టు అందంగా ఆనందంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నామనే ఆ స్టోరీ టెల్లింగ్ లోనే మనిషి జీవితం అంతా దాగుంటుంది కదా. ఎనీవే, టూ మచ్ ఆఫ్ ఫిలాసఫీ, వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. అండ్ అద్భుతమైన పాట ఆరాధన సినిమా నుంచి మనం విన్న పాట ఇందాక అన్నట్టుగా ఆత్రేయ గారి రచన, బాలు గారు జానకి గారి సుమధురమైన ఆ స్వరాలలో రాజా గారి మ్యాజిక్. దాట్ ఈస్ వాట్ ఇట్ వాజ్. అండ్ సో రెట్రో స్టేషన్ దిస్ ఇస్, అండ్ ద రెట్రో ట్రైన్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ. ఆ ట్రైన్ లో వెళ్తూ వెళ్తూ కొన్ని అందమైన పాటలు విందాం. మీకు నచ్చే పాటలు, నేను వినిపించాలనుకునే పాటలు అన్నీ కలిపి విందాం. ఈ రోజు ఈ సాయంకాలం మీరే విన్నాను అనుకుంటున్నారు. 972-6361-966.

చంద్రముఖి మంచి బ్యూటిఫుల్ పాట మనం విన్నాం. కొన్ని కొన్ని పాటలు మనం ఐఎమ్ ష్యూర్ మీరు నోటీస్ చేసే ఉంటారు. ఇవి డిపెండింగ్ ఆన్ ఏ లేబుల్ లో మనం వింటున్నాము అనే దాన్ని బట్టి, ఏ సోర్స్ ఆఫ్ ది సాంగ్ ఏంటి అనే దాన్ని బట్టి కొన్ని కొన్ని పాటలు ఒక్కొక్కసారి టెంపో మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వింటున్న ఈ పాట కొంతకాలం కొంతకాలం పాట, యాక్చువల్ గా ఒరిజినల్ టెంపో ఇస్ అ లిటిల్ బిట్ ఫాస్టర్ అని అనుకుంటాను నేను. హియర్ ఇస్ వన్ సచ్ వర్షన్ ఐ వాంట్ యూ టు లిసన్ దే. ఎస్పెషల్లీ రెండో చరణానికి వచ్చేసరికి ఇంకా బాగా లాగ్ అనిపిస్తుంది నాకైతే పర్సనలీ. టేక్ లిసన్ టు దిస్ అ లిటిల్ బిట్.

సో నోటీస్ చేస్తే ఇది రెండో జన్మం వినేటప్పుడు అది మీద థర్డ్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది టెంపోలో, బట్ సచ్ ఎ లవ్లీ సాంగ్. ఎనీవే, వెన్నెల కంటి గారు రాసిన పాట, యదుమల కృష్ణన్ అండ్ సుజాత గారి వాయిస్ లలో మనం విన్న ఆ పాట. తర్వాత న్యూజెర్సీ నుంచి శైలజ గారు కాల్ చేశారు అండ్ వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళకి ఇద్దరికి కూడా కపుల్ కి శైలజ గారికి మధు గారికి విషింగ్ దెమ్ అ వెరీ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మే యూ హ్యావ్ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టుగెదర్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. మే యూ సెలబ్రేట్ దిస్ డే అండ్ ఫ్యూచర్ ఆల్వేస్ హ్యాపీలీ. అండ్ మీ జర్నీలో, మీ యానివర్సరీ సెలబ్రేషన్ జర్నీలో మమ్మల్ని భాగం చేసినందుకు ప్రత్యేకించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ హియర్ ఇస్ దట్ స్పెషల్ సాంగ్ దట్ రిక్వెస్టెడ్ శైలజ గారు. ఈ పాట మీకోసం. ఇది వినేవాళ్లు ఎవరైనా పాట ఏ సినిమాలో పోల్చుకోగలిగితే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు 972-636-1969.

0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

వెల్కమ్ బ్యాక్ టు సర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఏడింటి దాకా ఉంటాను మన సురభి డిటోర్ కార్యక్రమంలో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నిస్తం డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఇన్ ద ఓజీ తెలుగు రేడియో ఆఫ్ అమెరికా. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సో ఎలా ఉన్నారందరూ? ఇందాక నేను చెప్పినట్టు కొన్ని పాటలు మనం అక్కడక్కడ వి విల్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ద లిరిక్స్ అండ్ పాటల భావం. అంటే ఇట్ హ్యాస్ టు పుల్ యూ, ఇట్ హ్యాస్ టు యునో డ్రా యూ టువర్డ్స్ యూ. అలా అవుతే పాట గురించి మాట్లాడటంలో ఒక ఫన్ ఉంటుంది, ఒక కిక్ ఉంటుంది ఇందాకట్లా. సో చూద్దాం హౌ ఫర్ దట్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అండ్ మీరు ఎక్కడున్నా రేడియో సురభి వినాలి అంటే ఏం చేస్తున్నా, ఇందాక సాయిజ గారి లాగా డెఫినెట్లీ యూ హ్యావ్ టు డౌన్లోడ్ అవర్ యాప్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బికాజ్ రాబోయే రోజుల్లో కాబోయే మహారాజులు మీరే. ఐ మీన్ డెఫినెట్లీ యాప్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఒక్కసారి రేడియో సర్వి యాప్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు దేంతో ఎవరితో ఎప్పుడు అవసరం రాకూడదని మా తాపత్రయం. అలాంటి ప్రయత్నంలో మేము ఉన్నాం కాబట్టి డౌన్లోడ్ ది యాప్ రైట్ నౌ ఇఫ్ యూ హావ్ నాట్ డన్ సో ఆల్రెడీ. ఓకే, సో అక్కడక్కడ ఇళయరాజా, అక్కడక్కడ రెహమాన్, అక్కడక్కడ కోటి గారు అలా వెళ్తుంది కార్యక్రమం కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ అనదర్ బ్యూటిఫుల్ మెలడీ. ఇది కూడా చాలా రోజుల తర్వాత వినిపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను అట్లీస్ట్ ఐ హ్యావ్ నాట్ హర్డ్ దిస్ సాంగ్ ఫర్ అ వైల్. మీరు వినుంటే వండర్ఫుల్ ఆసమ్. బట్ ఈ పాట విని ఇది ఏ సినిమాదో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి 9726.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం

Sometimes it happens. What happens? What happens అంటే sometimes Thursdays Fridays లాగా అనిపించడం చాలా చాలా happens కదా. అలా ఎవరికి అనిపించి శ్రేణి గారికి ఈ పాట అడిగారు. మీరు విన్న ఆ పాట తొలి ప్రేమ సినిమా నుంచి, పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా నుంచి దేవ సంగీతంలో మీరు విన్న ఆ పాట. అండ్ సో మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం, సో ఎక్కువసేపు మాట్లాడడానికి టైం లేదు, కానీ క్విక్ థింగ్స్ ముందు మాట్లాడేసుకుందాం. ఆ తర్వాత ఇంకో పాట వినేసిస్తే వి విల్ బి హిటింగ్ ది కమర్షియల్ బ్రేక్ ఫర్ టుడే. ది ఫస్ట్ అవర్ లో కమర్షియల్ బ్రేక్ తర్వాత రెండో గంట కార్యక్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత మనము ట్రాఫిక్ గురించి, పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఆఫ్కోర్స్ హాలిడే టైమ్, సో ఐ రియలీ డోంట్ యాంటిసిపేట్ మచ్ ఆఫ్ ట్రాఫిక్, ఎస్పెషలీ రేపు చాలా మంది అదృష్టవంతులకి హాలిడే ఉంది కాబట్టి. సరే, ఎనీవే, ఇంటర్నేషనల్ యోగా డే విచ్ ఇస్ బ్రాట్ టు యూ బై మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్. ఇది జూన్ 21 అంటే రేపు రాబోయే ఆదివారం జరగబోతోంది కార్యక్రమం. పొద్దున్న 7:30 నుంచి 9:30 దాకా మహాత్మా గాంధీ మెమోరియల్ ఉంది కదా మన వింగ్ లో, మెమోరియల్ ప్లాజా, అక్కడ ఎవ్రీ టైమ్ దే కీప్ డూయింగ్ దీస్ ఎవెంట్స్. మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో మీరు గనక యోగా పర్సన్ అయితే, మార్నింగ్ పర్సన్ అయితే, లాంగ్ వీకెండ్ ఏంటి పొద్దున్నే లేచి యోగా అనుకోకపోతే, ఇఫ్ యూఆర్ సంబడి హూ కెన్ ఎంజాయ్ దాట్, డెఫినెట్లీ దిస్ ఇస్ ఫర్ యూ. 7:30 నుంచి 9:30 దాకా యోగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ విల్ బీ బై అన్ ఇన్స్ట్రక్టర్ లెడ్ యోగా అనేది. అండ్ దట్ ఇస్ ఆల్సో ఇట్ ఇస్ including meditation led by Heartfulness. Heartfulness is an organization that runs that conducts these yoga and meditation programs. Vallu akkada idu conduct chestaru along with special guests honorable DC Manjunath garu, consulate general of India Houston inchi vastunaru, alage honorable Al Zapanta mayor of Irving will also be there. Yoga mats istaru, breakfast will be provided, admission is free. All you need to do, just register, so that helps in logistics. mgmnt.org, Mahatma Gandhi Memorial, North Texas, mgmnt.org. అది విషయం. సరే, ఇంకో పాట వినిస్తండి, వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ లైన్స్ ఆర్ ఓపెన్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ రిక్వెస్ట్ డెఫినెట్లీ యూ ఆర్ వెల్కమ్ టు కాల్ మీ 9726361966. వాట్ డస్ యూర్ హార్ట్ ఆస్క్ ఫార్? ఇవాళ మీరు ఏం పాట విననుకుంటున్నారు కాల్ చేసి చెప్పండి, బట్ నేను నా పాటలు లైన్అప్ చేశాను కాబట్టి హియర్ యు గో.

భారతీయ సినిమానించి మనం విన్న పాట. ఐ హావ్ అనదర్ స్పెషల్ రిక్వెస్ట్ కమింగ్ అప్ ఫర్ యూ. ఆల్దో ఇది రెట్రో కాకపోయినా పర్వాలేదు, ఐ ప్లే దట్ సాంగ్ ఫర్ యూ. కానీ మనం కమర్షియల్ బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి అలా బ్రేక్ లోకి వెళ్ళి ఇలా వచ్చేసిన తర్వాత మీరు అడిగిన పాట వినిపించేస్తా సాహితి. అండ్ ఐ హోప్ రేపు మీకు వీకెండ్ లాగానే మీ వర్క్ డే కూడా గడిచిపోవాలని ఆశిస్తున్నా నేను. సమ్ ఆఫ్ అస్ డూ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ అ హాలిడే టుమారో, వాట్ టు డూ, వి ఆర్ ఆల్ వర్కింగ్. బట్ వర్క్ లో కూడా ఫన్ ఉండొచ్చు. ఎలా ఎలా అంటే మీరు మా సోషల్ మీడియాకి వెళ్తే ఇన్స్టా లోకి వెళ్ళి మేమెలా ఇక్కడ హౌ వి ఆల్ హ్యావ్ ఫన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ గో చెక్ అవుట్ ద స్టోరీ ఆన్ అవర్ ఇన్స్టా పేజ్. అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. డోంట్ గో ఎనీవేర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: Manashanti, mental peace, masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara

That was about Peddi. Peddi cinema nunchi meer vinna paata. That was a special request song. But of course, we are in the retro train and we are headed towards our retro journey. Kabatti malli aa paatalaki continue chesestu aa paatalato karyakramani continue chesestu aa paatalaki velipottu ee paata mee andar kosam. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎలాగైనా సరే అంత చూడాలి, అవతల ఏముందో తెలుసుకుని తీరాలి, మనం అక్కడిదాకా వెళ్ళాలి అని. సో ఏదైనా అందనంత దూరం ఎప్పటిదాకా ఉంటుందంటే అందుకోవాలని మనం ఆశించినంత దాకా. కరెక్ట్. 9726361966. What do you want to listen?

0: వెల్కమ్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ సుగాత్రి గారు ఆన్ ఎయిర్. సుగాత్రి గారు, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది, పాట అయిపోయింది కదా.
1: ముందు కాల్ చేస్తుంటే మీరు బిజీ బిజీగా ఉన్నారు, పాట మొదలుగా.
0: అవును, కాల్స్ వస్తున్నాయి. యా చెప్పండి, ఏంటి సంగతి, ఎలా ఉన్నారు?
1: ఎలా ఉంటాయి మీరు? చాలా ఎండ నైటిపోయాండి వల్ల.
0: యా
1: ఎండల్లో,
0: ఐనో ఐనో,
1: ఈ ఎండల్లో సురభి పాటల్లో ఉన్నారు.
0: మంచిది మంచిది, వెరీ గుడ్.
1: కాదు ఇదన్నీ ఇంతకు ముందు నేను అసలు కాల్ చేసి వెంకి పాట వేద్దామనుకున్నాను, మీరే వేసేసారు ఒక వెంకి పాట.
0: నాకు తెలిసిపోతుంది అండి, అలా ఏంటో నాకు అన్నలో తెలిసిపోతా,
1: అన్ని అలా తెలిసిపోతాయో నాలో ఉన్నా తెలిసిపోతున్నా.
0: యా మేబీ మీరు మీరు అనుకునేవి నాకు తెలిసిపోతాయేమో, అలా అనుకుందాము.
1: ఫేస్బుక్ లో మీ రీల్ చాలా బాగున్నాయి, ఇద్దరు కూర్చొని మధ్యలో అతన్ని అసలు తలెత్తకుండా భలేగా ఉన్నారు.
0: అలా చేసామని ఇవాళ బండెక్కి ఇచ్చేసి పంపించేద్దాం అనుకున్నాడు, అందుకే ఇంకో రీల్ పెట్టాడు.
1: జస్ట్
0: అంటే ఒక
1: నవ్వుకున్నాను.
0: అది ఎలా ఎలా అంటే బాగా బిజీ బిజీగా ఉండి అసలు క్షణం తీరక లేకుండా పనులు చేసిన తర్వాత సడన్ గా ఒక పెద్ద పండర ఈ నెత్తి మీద నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మాకు అలా ఉంటుంది అన్నమాట. జాతర అయిపోగానే సో అప్పుడు అలా ఇలా చిల్ అవుతూ ఉంటాం ఇలా.
1: అదే నా ఫస్ట్ టైం సెకండ్ టైం అంటే అలా ఉంటుంది, 4 ఇయర్స్ అయిపోతుంటే అలాగే ఎన్నుకుంటుంది.
0: ఉంటుంది ఉంటుందండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే. మీరు ఫేస్బుక్ లో ఇంకా వేరే విషయాలు కూడా చెప్పాను, అవి కూడా ఫాలో అవ్వండి, అర్థం అవుతుంది ఎందుకుండి.
1: భలేవాళ్ళే.
0: ఓకే, ఏం పాట వింటారు చెప్పండి.
1: ఓకే, వద్దులేండి, మళ్ళీ పోని మీ ఫేవరెట్, అందరి ఫేవరెట్ నాగార్జున పాట వేసుకుందాం, మోనా మోనా పాట.
0: మీరు మధ్యలో నాగార్జున నా ఫేవరెట్ చేశారేంటి, వై లైక్ దట్?
1: అబ్బా ఫస్ట్ నుంచి నాగార్జున చిరంజీవి పాటలు ఎవరేస్తారండి?
0: నాగార్జున పాటలు కాదు అంటే జనరల్ గా వేస్తాం అందరివి, కానీ నేను నాగార్జున గారి అభిమాన సంఘం
1: చిరంజీవి గారి పాటలు, పవన్ కళ్యాణ్ పాటలు థర్డ్ థర్డ్ ఇది వస్తుంది.
0: అవును, అలా అయితే బాగా
1: మోనా మోనా పాటేసేయండి.
0: ఏది ఏది?
1: మోనా మోనా.
0: ఓ మోనా మోనా కావాలి,
1: శివమణిలో మోనా మోనా పాట.
0: తప్పకుండా తప్పకుండా కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: ఓకే మరేండి, బాయ్.
0: అదన్నమాట సంగతి, కానీ పొరపాటును కూడా అలా అనుకోకండి, నేను మెగాస్టార్ గారికి వీరాభిమాని అండ్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వీరాభిమాని, అది అలాగే ఉంటుంది అభిమానం, చెక్కు చెదరకుండా నో మ్యాటర్ వాట్, అదనమాట విషయం. సో ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, బట్ అయినా చెప్పాలనిపించి చెప్పాను. హియర్ యు గో, ఈ పాట వినేసి రండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు రాగానే పాట నుంచి మనం ట్రాఫిక్ సంగతి ఏంటో చూసి వచ్చేద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఏడింటి దాకా ఉంటాను. క్విక్లీ ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చూద్దాం. యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని ట్రాఫిక్. నేను చాలా గ్రీన్ గా ఉంటాయి రోడ్స్ అని అనుకున్నాను, బట్ దేర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ హియర్ అండ్ దేర్. చెదురు మధురు సంఘటనలు అని చెప్పచ్చు. ఒక రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఉన్న క్లోజర్, లేన్ క్లోజర్ వల్ల 635 వెస్ట్ ఎట్ రాయల్ లేన్ ఎగ్జిట్ 15 దగ్గర దెర్ ఇస్ సమ్ కంజెషన్ ఎట్ స్మాల్ ఇన్సిడెంట్ అండ్ సో కొంచెం అక్కడ ట్రాఫిక్ బ్యాకప్ అయింది. అండ్ ఇటుపక్క 75 సౌత్ దెర్ వాజ్ ఎన్ యాక్సిడెంట్ అండ్ సో రైట్ లేన్ వాజ్ బ్లాక్డ్. And this is at 75 South at Spring Creek Parkway exit 31 deggara, just intaku munde in the accident few minutes ago, so koncham there is a bit of congestion there. And aa mottham actually ga aa mottham line stretch anta kuda undi inka munduku velthu unte 75 South towards the Park Lane North Park akkadanta kuda chaala busy traffic undi. So meer ala aaramse drive cheskuntu happy ga radio sir vintu karyakramam vintu manchi manchi paatlu vintu mee stress buster laga mammalni paadukondi. 75 నార్త్ కూడా అక్కడక్కడ ప్యాకెట్స్ ఆఫ్ కంజెషన్ కనిపిస్తుంది. ఇట్స్ నాట్ లుకింగ్ సూపర్ నైస్ అండ్ డెఫినెట్లీ కూడా ట్రాఫిక్ ఇష్యూ ఉంది బోత్ వేస్. సో ఆల్సో దెర్ ఇస్ అనదర్ డిజేబుల్డ్ వెహికల్ వల్ల వచ్చిన ట్రాఫిక్ కంజెషన్ ఉంది. ఇది డాలస్ నార్త్ టోల్వే సౌత్ దగ్గర కెల్ల స్ప్రింగ్స్ దగ్గర. సో ఇఫ్ యూ డ్రైవింగ్ ఇన్ దట్ డైరెక్షన్ దెన్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ కంజెషన్ బోత్ వేస్, అక్కడ డాలస్ నార్త్ టోల్వే సౌత్ అండ్ డాలస్ నార్త్ టోల్వే నార్త్ దగ్గర కూడా కొంచెం బిజీగా ఉంది ఆ ట్రాఫిక్ అంతా కూడా. సో వాచ్అట్ దేర్. అండ్ 635 ఇటువైపు వెస్ట్ మన టర్న్ పైక్ వైపు వెళ్తే కొంచెం ఒకే ఒక్క ఏరియాలో నియర్ వెబ్ చాపల్ అండ్ మెడికల్ పార్క్ వే దగ్గర మాత్రమే కొద్దిగా కంజెషన్ ఉంది, బట్ ద రోడ్ అదర్వైజ్ లుక్స్ ఫైన్, ఇట్స్ ఆల్ గుడ్. 35 సౌత్ యాజ్ వీ నో ది కన్స్ట్రక్షన్ ఏరియా వల్ల వచ్చిన ట్రాఫిక్ జామ్, అక్కడైతే చాలా చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ రైట్ నౌ. ఇట్స్ క్వైట్ బిజీ. అండ్ 35 నార్త్ ఇస్ ఆల్సో లిటిల్ బిట్ బిజీ, ఇట్ లుక్స్ డెఫినెట్లీ కంజెస్టెడ్. అండ్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ 121 నార్త్ బిజీగానే ఉంది కానీ మూవింగ్ ట్రాఫిక్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ స్లో మూవింగ్ ఆర్ రియలీ మూవింగ్. 121 సౌత్ ఆల్సో కొంచెం బిజీగా ఉంది కానీ అంత బ్యాడ్ గా కనిపించట్లేదు. అది ప్రస్తుతానికి ఉన్న చెదురు మధురు సంఘటనల మినహా అది మన పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితి. సరే, మీరు కనుక ఇఫ్ యూ సీ సంథింగ్ దట్ ఐ డెంట్ టాక్ అబౌట్ డెఫినెట్లీ కాల్ చేయండి. అండ్ ఎవ్రీబడి షుడ్ నో అనుకుంటే ఈవెన్ మోర్ రీజన్ ఫర్ యూ టు కాల్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్. హియర్ ఈస్ అనదర్ రిక్వెస్ట్ సాంగ్. ఎంత వద్దనుకున్నా సుగత్రి గారు ఈ పాట రానే వచ్చిందండి. మీరు కావాలనుకున్న మీ వెంకటేష్ పాట, సో మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. పాట వినండి, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఈ పాట మిమ్మల్ని అలా బ్రేక్ లోకి తీసుకెళ్లిపోతుంది, బ్రేక్ లోకి వెళ్లి చక్కగా వచ్చేసేయండి.

0: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పిస్టీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: హాయ్, నేను మీ ఆర్సి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఏడింటి దాకా ఉంటాను. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పాట నెక్స్ట్ మాట మాట్లాడుకునే ముందర ఒకసారి అసలు ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ రాబోయే రోజుల్లో అన్న విషయం ఒకసారి చూద్దాము. బికాస్ రైట్ నౌ వరల్డ్ కప్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ డాలస్ యాజ్ మోస్ట్ ఆఫ్ యూ నో. సో ఈ ఫీఫా ఫీవర్ తో పాటు వీ నీడ్ టు ఆల్సో బి అవేర్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్. సో మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే కనుక ఎస్పెషలీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వీ వాంట్ యూ టు బి కాషియస్ ఆఫ్ ద టైమింగ్స్ ట్రాఫిక్ టైమింగ్స్ అండ్ సిచ్యువేషన్. సో హియర్ యూ గో. ఇవాళ జూన్ 18వ తారీఖు కాబట్టి మనము జూన్ 22nd నుంచి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. అండ్ మండే జూన్ 22nd దట్ ఈస్ నెక్స్ట్ వీక్ అండ్ జూన్ 25th గురువారం ఈ రెండు రోజులు కూడా దెర్ ఇస్ డెఫినెట్లీ హెవీ ట్రాఫిక్ ఇన్ సర్టన్ టైమ్స్ అండ్ దట్ ఈస్ 7 AM టు 12 PM అండ్ 2 PM టు 5 PM. సో మండే జూన్ 22nd అయితే కనుక 7 AM టు 12 PM అండ్ 2 PM టు 5 PM ఈ రెండు టైం ఫ్రేమ్స్ లో చాలా హెవీ ట్రాఫిక్ ఉండబోతుంది. వాచ్ అవుట్ వెన్ యూర్ డ్రైవింగ్ అరౌండ్. థర్స్డే జూన్ 25th 1 PM టు 6 PM అండ్ 8 PM టు 11 PM దీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిజీ అవర్స్. అగైన్ వాచ్ ఫర్ దోస్ టైమ్స్ 1 PM టు 6 PM 8 PM టు 11 PM. ఇది దిస్ ఇస్ నాట్ లుకింగ్ దట్ బ్యాడ్. ఈ మధ్యలో ఓన్లీ ఇఫ్ యూ నోటీస్ 2 hours ఏ గ్యాప్ ఉందండి. మండే అయితే కనుక 7 AM టు 5 PM అని పెట్టేసుకుంటే సేఫ్టీ ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో అని. థర్స్డే 1 PM నుంచి 11 PM దాకా దెర్ విల్ బి హెవీ ట్రాఫిక్. సో ఏదైనా పని ఉంటే ముందు చేసుకోవడం బెటర్ అవే అవకాశం ఉంది. సరే నెక్స్ట్ డేస్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. హర్ష గారి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఈ పాట మీకోసం సినిమా పెట్టేస్తే స్టూడియోకి ఫోన్ చేయొచ్చు. ఆర్ మీరు ఇంకేమైనా వినాలనుకున్నా అఫ్ కోర్స్ కాల్ చేయొచ్చు. రెట్రో ట్రైన్ లో ఉన్నాం, రెట్రో స్టేషన్ లో నుంచి బయలుదేరం కాబట్టి రెట్రో పాటలు అలా కొనసాగుతుంటాయి వాళ్ళ గురువారం కాబట్టి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ వెల్కమ్ టు కాల్ 9 7 2 6 3 6 1 9 6 6.

అదన్నమాట సంగతి. గులాబీ సినిమా నుంచి మీరు వింటున్న ఆ పాటతో వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. అప్పుడే 2 గంటల కార్యక్రమం అయిపోయిందండి, ఇంకొక గంట మాత్రమే ఉంటాను మీతో పాటు. అఫ్ కోర్స్ నా తర్వాత 7 నుంచి 9 గంటల దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ధమాకేదార్ షో తోటి అను వచ్చేస్తుంది. సో హ్యాంగ్ ఇన్ దేర్, స్టే ట్యూన్డ్ ఆల్ ది వే టిల్ 9 PM. సో నెక్స్ట్ పాట ఏంటంటే, ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్. ఈ పాట వినిపించేటప్పుడు నాకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపించింది, అదేంటంటే ఈ పాటలో కొన్ని విచిత్రమైన పదాలు ఉంటాయి ఈ పాటలో లిరికల్ గా, అండ్ ఆ విచిత్రమైన పదాల నుంచి విచిత్రమైన సాహిత్యం అని చెప్పచ్చు, ఆ సాహిత్యం నుంచి ఆ లిరిక్స్ నుంచి నాకు మీరు 3 పదాలు చెప్పాలి. ఆ పదాలు ఏంటంటే 3 జీవులు అనమాట, అవి 3 యానిమల్స్. Now animal, it can be animal, it can be bird, it can be anything, non-human living being. అలాంటివి 3 నాకు మీరు ఈ పాటలో వచ్చేవి పేర్లు చెప్పాలి. 9726361966. Let me see who will get that right first.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్ ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ థ్రెట్ టు సేఫ్టీ ఇలాంటప్పుడు రీచ్ అవుట్ సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్ ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్ యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్ ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you stay informed stay connected because help is always within reach
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
2: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support at my

ఓకే, నేను అడిగింది మూడే, కానీ నాకు నాలుగైదు చెప్పేశారు పవన్ గారు ఫోన్ చేసి. ఆ పాటలు అన్నున్నాయా అనుకున్నా, కాకపోతే ఆల్జీబ్రా నుంచి జీబ్రా కూడా తీసి చెప్పారు అనమాట. జీబ్రా, దట్స్ వాట్ హీ సెడ్. ఎనీవే, బట్ ఎస్, ఆసమ్ ఆసమ్, వెల్ డన్, గుడ్ జాబ్, గుడ్ ఎఫర్ట్. అండ్ మరి అలా అంత క్రియేటివ్ గా ఆన్సర్ చేసినందుకు గాను ఆయన ఒక గిఫ్ట్ అడిగారు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక పాట రూపంలో అడిగారు. ఆ పాట ఏంటంటే ఈ పాట, ఈ టైంలో ఈ పాట అని నేను అనుకుండా వేయాలన్నది కండిషన్. సో అందుకని ఈ పాట వినిపిస్తున్నా. ఆయన ఎవరిని ఉద్దేశించి ఎందుకు ఈ పాట అడిగారో నాకైతే తెలియదు, కానీ ఈ పాట కాంటెక్స్ట్ మీకేమైనా తెలిస్తే, అంటే ఇది ఎలాంటి పాట అనేది మీకేమైనా తెలిస్తే, సినిమా పేరు చెప్పక్కర్లేదు, ఐ డోంట్ థింక్ యూ విల్, మోస్ట్ ఆఫ్ యూ మే నాట్ నో, బట్ తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను, చాలా మందికి తెలియకపోవచ్చు అంటున్నా. సో సినిమా పేరు నాకు అక్కర్లేదు, పాట కాంటెక్స్ట్ తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. 9 7 6 3 6 1 9 6 6.

ఇది ఒక ఎరా ఉండేది కదా, ఒక ఎరా ఆఫ్ బ్యూటిఫుల్ మెలోడియస్ పాటలు. ఒక పక్క మ్యూజిక్ కి, ఇంకో పక్క వాయిస్ లకి, ఇంకో పక్క అఫ్ కోర్స్ లిరిక్ కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న ఆ రోజులోంచి మనం సెలెక్ట్ చేసుకున్న పాట. అప్పట్లో ఏంటంటే కొన్ని వెరీ సెలెక్టివ్ మూవీస్ లోనే మ్యూజిక్ అంత గొప్పగా ఉండేది కాదు. చాలా వరకు నోటీస్ చేస్తే డైరెక్టర్స్ కి కూడా మ్యూజిక్ మీద శ్రద్ధ ఉండేది, ఒక ఇంట్రెస్ట్ ఉండేది, ఒక టేస్ట్ ఉండేది, ఒక చాయిస్ ఉండేది. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకునే ఒక టైం ఫ్రేమ్ అది. అక్కడి నుంచి వచ్చిన పాట ఈ పాట మనసంతా నువ్వే సినిమా నుంచి మనం విన్న టైటిల్ సాంగ్ ఆఫ్ కోర్స్. అండ్ ఇది ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే నాకు తెలుసు పర్సనల్ గా కూడా ఆదిత్య గారు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పగలను. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది, ఆయనకి ఒక ఇలా ఉండాలి ఈ సినిమాకి, ఈ సందర్భానికి, ఈ రిలేషన్షిప్ లో ఇలాంటి పాటలు ఉండాలి అన్న ఒక థాట్ కూడా ఉంది. కాబట్టి కూడా ఆయన మంచి మంచి పాటలు చేయించుకోగలిగారు ఆర్పి గారితో. అండ్ అఫ్ కోర్స్ ఆర్పి గారు ఆ టైంలో మంచి మంచి పాటలు చేసేవాళ్ళు కదా, మెలడీస్. అండ్ దెన్ సీతారాం శాస్త్రి గారు రచన, వాట్ ఎల్స్ కెన్ వి ఆస్క్ ఫర్. అదన్నమాట విషయం. మనము ఇంకొక పాట వినే అవకాశం ఉంది బిఫోర్ వి హిట్ ద బ్రేక్ టైమ్. సో నెక్స్ట్ నేను నాకు ఇందాక కరెక్ట్ సమాధానాలు వచ్చేసాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారు ఒక రకంగా ఛాలెంజ్ చేశారనమాట, ఈ టైంలో మీరు ఈ పాటలు వేస్తున్నప్పుడు ఆ పాట వేస్తారని. సరే అని తృప్తి కోసం అలా వినిపించాం, అదనమాట విషయం. సరే కాంటెక్స్ట్ నేను మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అది ఒక దయ్యం లాంటి సిచ్యువేషన్ ఉన్న లాంటి సినిమా ఉన్న లాంటి సందర్భంలోంచి వచ్చిన పాట అది. అందుకని నేను మిమ్మల్ని కాంటెక్స్ట్ అడిగాను, అంతస్తులు అనే సినిమా నుంచి ఆ పాట. ఓకే, సో ఇంతకీ ఆ పాట ఎందుకు నేను వేయడం నేను అని ఎవరికి చెప్తున్నారని నాకు అర్థం కాలేదు అనుకోండి, అది వేరే సంగతి. ఓకే, హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్. ఈ పాట విని నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇది కూడా ఒక టైంలో లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ ఎరా లోంచి వచ్చిన సినిమానే. ఇందులో హీరోయిన్ కి ఒక స్పెసిఫిక్ మేనరిజం ఉంటుందన్నమాట. ఆ మేనరిజం కి సంబంధించిన ప్రశ్న ఇది, వాట్ ఈస్ ఇట్ మేనరిజం మీరు చెప్పాలి నాకు. ఈ సినిమాలో, సినిమా పేరు నేను చెప్పట్లేదు, ఓన్లీ పాట వేస్తున్నాను. ఈ సినిమాలో హీరోయిన్ కి ఒక స్పెసిఫిక్ మేనరిజం ఉంటుంది, ఒక మాట ఊతుపదం లాంటిది, అదేంటి తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి 9726361966.

0: అరే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, నార్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకా కొంచెం సేపు ఉంటాను, అబౌట్ 20 మినిట్స్ మోర్. ఓకే, సో మనము నెక్స్ట్ పాట వినే ముందర క్విక్లీ లెట్స్ టేక్ అ లుక్ ఎట్ కొన్ని ప్రకటనలు, మీకు నేను గుర్తు చేయాల్సిన విషయాలు. సో ఇందాక మనం ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుకున్నాము.

నన్ను మనము ఈ రేడియోథాన్ చేస్తాం కదా రెగ్యులర్ గా, ఐ మీన్ రెగ్యులర్ గా అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి. సో రేడియోథాన్ చేసేటప్పుడు చాలా మంది అడుగుతారు అనమాట, మీరు అలా కంటిన్యూస్ గా మాట్లాడడానికి ఏమి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు కీప్ ఇన్ మైండ్ అని. బికాస్ మాట్లాడుతూ ఉంటే మధ్య మధ్యలో అలసిపోరా ఆర్ అలాంటివన్నీ. కానీ ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి, అనుకోకుండా కొరమైందంటారు కదా, అలాంటివి మాత్రం వస్తాయి అప్పుడప్పుడు. ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్, సో కైండ్లీ ఎక్స్క్యూజ్. అండ్ రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళ ఒక స్పెషల్ మెసేజ్ ఉంది మీ అందరికి, యాజ్ యూ ఆల్ నో యువ్ బీన్ లిస్నింగ్ టు ఇట్ ఇన్ రేడియో సురభి. సో వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతోంది రాధాకృష్ణ టెంపుల్లో. దిస్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆలన్. ఈ కార్యక్రమానికి ఇది ఒక 5 రోజుల పాటు జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇట్స్ అ కంప్లీట్లీ స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ టైం అవుతుంది, ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. సో తప్పకుండా మీరు జూలై 1 నుంచి జూలై 1 to 5 మీరు బ్లాక్ యువర్ టైం అండ్ గో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. ఆ రోజు ప్రతిష్ట జరుగుతుంది. ఆల్ ఆర్ వెల్కమ్ విత్ ఫ్యామిలీస్ ఆఫ్ కోర్స్ అండ్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఒకవేళ దాతలు అవ్వాలనుకుంటే, ఇంత మహత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటే కూడా రాధాకృష్ణ టెంపుల్ .net వెబ్సైట్ కి వెళ్తే అక్కడ డొనేషన్ కి సంబంధించిన వివరాలున్నాయి. అగైన్ ఈ కార్యక్రమం జూలై 1 నుంచి 5 దాకా జరుగుతుంది. సో డెఫినెట్లీ ప్లాన్ టు గో దేర్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్. అండ్ డాలస్ Smiles Dental and Orthodontics. మీ డెంటల్ హెల్త్ గురించి మీరు కనుక ఆలోచిస్తుంటే, యూ నౌ హ్యావ్ అ కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ దెమ్ టుడే ఎట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234-3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అండ్ టుడేస్ traffic update is brought to you by Texas One Primary Care. All right, coming back to the song, నేను ఇందాక జయం సినిమాలోంచి పాట వేసి అందులో ఒక ప్రశ్న అడిగాను, దానికి సమాధానం చెప్పలేదు నేను మీకు. కరెక్టే, నాకు ఇప్పుడే కాలర్ ఫోన్ చేసి రిమైండ్ చేశారు. సో నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆ సినిమాలో హీరోయిన్ కి ఒక మ్యానరిజం ఉంటుంది, ఒక ఊతపదం లాంటిది ఉంటుంది, ఏంటి అని. ఆఫ్ కోర్స్ నేను చెప్పక్కర్లే, సినిమా పేరు చెప్పగానే మీకే తెలిసిపోతుంది. వెళ్ళవయ్యా వెళ్ళు, అది ఊతపదం. ఓకే, సో హియర్ యు గో. ఒక పాట అయిన తర్వాత మళ్ళీ ఇంకో పాట వినాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ సో తారక్ నటించిన సినిమాలోంచి ఈ పాట ఆన్ స్పెషల్ రిక్వెస్ట్. ఎంజాయ్ ద సాంగ్. సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి.

ఒక క్విక్ క్వశ్చన్ అడిగేసి నేను క్విక్ గా నెక్స్ట్ పార్ట్ వేసేస్తా. నేను మిమ్మల్ని అడిగే ఒక చాలా చాలా ఈజీ అండ్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. మీరు డాలస్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారో నాకు తెలియదు కానీ, బట్ ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్ కాబట్టి మీ జర్నీ. డాలస్ లో వాట్ ఇస్ ద టాలెస్ట్ బిల్డింగ్? ఇఫ్ యు నో కాల్ చేసి చెప్పండి. ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ డాలస్. 9726361966. అండ్ హియర్ ఇస్ ద సాంగ్ ఫర్ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ రైట్లీ ఆన్ ఎ థర్స్డే. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయొచ్చు. ఇంతకుముందు విన్న పాట అదే సినిమాలోది, ఈ పాట ఏ సినిమాలోది?

మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొంత ఇక్కడ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ యు మే నో బట్ యా ఐ డిడ్ గెట్ ద రైట్ ఆన్సర్ బట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్లాజా ఇస్ ద టాలెస్ట్ సో ఫార్. ఓకే, ద నెక్స్ట్ క్విక్ క్వశ్చన్ అండ్ ద నెక్స్ట్ క్విక్ సాంగ్. ఇది కూడా నా దగ్గర ఇంకా రెండు రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు క్విక్లీ ఫినిష్ ఆఫ్ ఆల్ ద రిక్వెస్ట్ సాంగ్స్ ఫర్ ద డే అనమాట బిఫోర్ ఐ లీవ్. నేను వెళ్ళిపోగానే అను వచ్చేస్తుంది. షీఈస్ గోయింగ్ టు టేక్ యూ త్రూ హర్ ధమాకేదార్ షో ఆల్ ద వే టిల్ 9 PM. సో స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. అండ్ ద నెక్స్ట్ సాంగ్ ఇస్ రెడీ ఫర్ యూ దిలీప్. బట్ బిఫోర్ ఐ ప్లే ద సాంగ్, నా క్విక్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఇందాక అడిగినట్టుగా, టెక్సస్ ఫుడ్ స్టైల్స్ లో డాలస్ ఎస్పెషలీ ఏ టెక్సస్ ఫుడ్ స్టైల్ కి చాలా పాపులర్? చాలా ఈజీ కదా, ఏ టెక్సస్ ఫుడ్ స్టైల్ కి డాలస్ చాలా పాపులర్? 9726361 96

challenge moving in team irvina paata another last request for the song paata ready ga undi na favorite paata kuda kabatti koncham wait cheyanandi em ankokandi because ee mood lo ee vibe lo velipothe baa untundani I wanted to end the show today with this awesome awesome awesome song sare mari thank you so much for being with me today it was so much fun and so much energy you all give me and ade energy alage continue cheyandi anu vachestundi kasepetla 7 to 9 to take you through the ధమాకేదార్ షో సో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం బార్బిక్యూ ఎస్ ఆఫ్ కోర్స్ మనం టెక్సస్ లో ఉన్నాం డాలస్ లో ఉన్నాం వాట్ ఈస్ ద స్టేబుల్ ఫుడ్ ఆర్ వాట్స్ ద మోస్ట్ పాపులర్ ఫుడ్ ఇక్కడ ఆఫ్ కోర్స్ బార్బిక్యూ అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ అగైన్ యూ ఆల్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ స్టే హ్యాపీ స్టే పీస్ఫుల్ స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్ మళ్ళీ మిమ్మల్ని నేను రేపు కలుసుకుంటాను అప్పటిదాకా హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ లైక్ ఐ సెడ్ డోంట్ గో ఎనీవేర్ బికాస్ అను వస్తుంది టు టేక్ యూ త్రూ అవసమ్ షో

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ medical student insurance snr insurance
4: mera tumhara hamara pyar sabka favorite india bazaar
5: gata 24 gelna nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
6: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి మిస్ బెల్లవా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఆంకి పనీర్ టిక్కా చమి కబాబ్ పరోటా
7: ఏంది బ్రో గని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
6: ఇంకా ఉంది చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ delicious and made with care A2B texas.com perfect for dine in takeaway or full service catering
9: media room screen size gurinchi tension padtunnara maximum screen space ela design cheyalo ardham avvatleda don't worry gp electronics can help you design a custom setup screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level vaalla highly specialized skills calibration knowledge tho meeku best experience andistaru from basic to premium they cover all the models visit g3electronics.com or call Nanda G3 at 919-491-451.
10: హలో నమస్తే డాలస్ వచ్చేసినా నేను వచ్చేసినా అండ్ మీరేంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే మీ అనుతోని ఇవాళ మనం థర్స్డే రోజు 7 to 9 ఎవ్రీ థర్స్డే చేసుకుంటాము మన ధూమ్ ద మాకా మరి ఇంకా లేట్ ఎందుకు పాట వేసుకుందాం పాట నుంచి మన షో స్టార్ట్ చేసేద్దాం ఏమంటారు లెట్స్ గో
11: సింగల్ అయితే